మనవే నమ ఓం యశస్వినే నమ ఓం యజమానాత్మనే నమ ఓం యజ్ఞభుజే నమ ఓం యజనప్రియాయ నమ ఓం మేఢుష్టమాయ నమ ఓం మృగధిరాయ నమ ఓం మృగండుదనయప్రియ

ఓం కరోటిభృతే నమః, ఓం సూద్యాయ నమః, ఓం సరస్యాయ నమః, ఓం వైశంతాయ నమః, ఓం నాద్యాయ నమః, ఓం అవట్యాయ నమః, ఓం ప్రవర్షజాయ నమః, ఓం విద్యుత్యాయ నమః, ఓం విశదాయ నమః, ఓం మేఘ్యాయ నమః, ఓం రేష్మ్యాయ నమః, ఓం

ఓం గుహ్యాయ నమః, ఓం గుహ్యకే సమభిష్టుదాయ నమః, ఓం కృతాంతకృతయే నమః, ఓం క్రియాధారాయ నమః, ఓం కృతినే నమః, ఓం కృప

ఓం నృజగద్ధేతవే నమః, ఓం త్రికర్త్రే నమః, ఓం త్రియగూర్ధ్వగాయ నమః, ఓం ప్రపంచోపశమాయ నమః, ఓం నామరూపద్వయవివర్జితాయ నమః.

ఓం శ్రీదేగర సంపూర్ణ శ్రీ శివాజ నమ, ఓం శ్రీ మహేశ్వరాజ నమ. ఓం ధ్యాయేత్ కోటిర విప్రభం త్రినయనం శీతాంశు గంగాధరం దక్షాంఘ్రి స్థితవామ కుంచితపదం శార్దూల చర్మాంబరం వన్యం డోలకరాభయం డమరుకం వామే శివాం శ్యామలాం కల్హారాం జపస్రక్షుకాం.

నమః ఓం భుజంగభృతే నమః ఓం అథర్క్యాయ నమః ఓం సుకరాయ నమః ఓం సారాయ నమః ఓం సత్తామాత్రాయ నమః ఓం సదాశివాయ నమః ఓం శక్తిపాతకరాయ నమః ఓం శక్తాయ నమః ఓం శాశ్వత

దక్షాంఘ్రిస్థితవామకుంచితపదం శార్దూలచర్మాంబరం వన్యం డోలకరాభయం డమరుకం వామే శివాం శ్యామలాం కల్హారాం జపస్రక్సుకాం.

సూర్య భగవాను నీళ్ళు ఇవ్వాలి, వర్షం ఊరికినే ఇస్తాడండి, నాకేంటంటాడు ఆయన కూడా, ఆయనకు అంతకంతా చెల్లించాలి, అవునా లేదా? అందుకే వేసవి కాలంలో భూమి ఈ రసమనం అంతటిని అక్కడ కడుతుంది, అందజేస్తే వాటర్ సిస్టమ్, ఆ పుచ్చుకున్నటువంటి జలమనంతటిని మన వర్షాకాలంలో ఇస్తూనే ఉన్నాడు. ఇలాగ విశ్వంలో ఉదాహరణకి నేను ఇది ఒక్కటి చెప్పాను, కానీ ఈ వాణిజ్య వ్యవస్థ కూడా, వాణిజ్య వ్యవస్థ అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఒక వస్తువుని అవసరమైన చోటుకి పంపించడం అనే వ్యవస్థని వాణిజ్య వ్యవస్థ అని చెప్తారు. అలాగ ఉండేటువంటి వాణిజ్య వ్యవస్థ విశ్వమంతా ఉన్నది, చివరికి చీమల్లో కూడా ఉంది వాణిజ్య వ్యవస్థ. ఒక చీమను తెలుసుకుంటే అధ్యయనం చేసినా మన బ్రతుకు అంతకంటే గొప్పదేం కాదన్న విషయం తేలిపోతుంది, అవునా లేదా? దానిలోని వాణిజ్య వ్యవస్థ, కేటాయింపులు, ఎవరికి ఏది ఇవ్వాలి, ఇవన్నీ చూసుకునేటువంటిది, పాలకులకు ఎంత కోట, పాలితులకు ఎంత కోట, ఉద్యోగులకు ఎంత కోట, నౌకరీ చేసే వాళ్ళకి ఎంత కోట, ఇవంతా వాణిజ్య వ్యవస్థే కదా. ఈ వాణిజ్య వ్యవస్థ విశ్వం

0: రూపంలో కూడా ఒక జీవ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది, వాటి యందు కూడా అధివసించి ఉంటాడు. మన కంటికి కనిపించని కక్షలు చాలా ఉన్నాయి, అర్థం కానివి. కక్షలు అంటే పగలు ప్రతీకారాల కింద అనుకోవద్దు, అవి కూడా కక్షలే, బయటకు కనబడవు గనక. సరే, కక్షలు అంటే గుబురులు అని పేరు. అయితే వాణిజాయ కక్షాణ అనడంలో లింక్ ఏమిటి అంటే, మనమెవరం ప్రవేశించలేని చోటు కూడా ప్రవేశించి అక్కడున్న అవసరమైన వస్తువును మనకు అందజేయగలిగే మేధస్సే వాణిజ్య వ్యవస్థ అంటే. అవునా లేదా? మనం కొన్ని చోట్లకు వెళ్ళలేం, ఓహో ఇక్కడున్న వాళ్ళందరికీ ఆ వస్తువు అవసరం, అది వీళ్ళకి అందాలి. అందాలి అంటే వీళ్ళు వెళ్ళలేరు కనుక నేను వెళ్ళి తీసుకొస్తాను, బయలుదేరతాడు ఎవడు? వ్యాపారి. అవునా కదా? పూర్వమైతే ఓడల్లో మరో దేశానికి వెళ్ళేవారు, తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అమ్మేవారు. అందుబాటులో లేని వస్తువు అందించేవాడు అది ఎక్కడ దొరుకుతుందో అక్కడి నుంచి తెచ్చి అందిస్తున్నాడు. అందుకు వాడికి కక్షముల మీద మంచి అవగాహన ఉండాలి. ఎవరు ప్రవేశించలేని చోట్లలో ఏముందో తెలుసుకోగలిగే తెలివితేటలు ఉండాలి. ఆ తెలివితేటలు కూడా ఈశ్వరానుగ్రహం వల్ల రావాలి. కక్షాణాంపతే నమః అంటే ఇది అంతరార్థం అన్నమాట. వాణిజ్యవేత్తలు ఆ విధంగానే ఎవరూ వెళ్ళలేని చోట్లకు వెళ్ళి ముత్యాలు మొదలైనవన్నీ తీసుకొచ్చి మనకి ఇస్తున్నారు కదా. అలాంటి ఆ వ్యవస్థ మంత్రినే వాణిజాయ కక్షాణాం పతయే నమః అని వివరించి, నమో భువంతయే వారి వస్కృత ఔషధీనాం పతయే నమః. ఇవన్నీ గొప్ప గొప్ప భావాలు ఇందులో ఉన్నాయి. ఔషధులకు పతి అయిన పరమేశ్వరుడు, ఔషధులు చూసుకున్నా ఈశ్వరుడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే వీటి అవసరాలన్నీ మనకున్నాయి కనుక వీటిని నిత్యం మనం ఉపాసనలో వాడుతున్నాం, పూజల్లో వాడుతున్నాం. అంటే ఇవి కేవలం పరం కోసం పనికొచ్చే పుస్తకాలు అనుకోవద్దు అది చెప్పడం. అంటే రిటైర్మెంట్ అయ్యాక నేను ఇవన్నీ అభిషేకాలు చేస్తానండి. నువ్వు బ్రతుకులో వ్యాపారం చేసుకుంటూ వ్యాపారవేత్తలతో ప్రయోజనం పెట్టుకుని నీటితో నిప్పుతూ బ్రతుకుతూ వాటి ప్రయోజనం పొందవలసిన మంచి యవ్వనంలో అవి పొందకుండా గడిపేడే అంత వృధా అండి. అందుకు ఇవి యవ్వనంలో ఉండవలసినప్పుడే చేయాల్సిన సాధనలు. అప్పుడేమి జరుగుతాయంటే ఈ వాణిజాజ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఈ మంత్రంలో, అది కూడా అర్థం చేసుకోవాలి. కేవలం నాలెడ్జ్ ఇవ్వడమే దీని యొక్క ఉద్దేశం కాదు. అదే అయితే మనకు పూజల్లో ఉపయోగించండి అని చెప్పరు పెద్దవాళ్ళు. మరేదో రహస్యం ఉంది, అది ఏమిటి అంటే మనం వీళ్ళందరి వల్ల బ్రతుకుతున్నాం. వాణిజ్యవేత్తల వల్ల, అటు తర్వాత ఈ నీళ్ల వల్ల, వృక్షముల వల్ల, క్షేత్రముల వల్ల బ్రతుకుతున్నాం మనం. ఇవన్నీ మనకు అనుకూలించాలి. మనం మోసపోయేది దెబ్బతినేది కూడా వీళ్ళ వల్లే, అవునా లేదా అండి? మరి వాళ్ళ వల్ల మనం దెబ్బతినకుండా వాటి నుంచి శివము మనకు అన్ని శుభంగా సౌకర్యంగా అనుకూలంగా జరగాలి గనకనే ఈ పేర్లతో ఉన్న రుద్రుడికి ముందు నమస్కారం చేస్తున్నాం. మనం ఒక షాపులోకి వెళ్లే ముందు వాణిజాయ కక్షాణాంపతే నమః అనుకుని వెళితే ఆ షాపు వాడి మోసానికి గురి కాకుండా బయటకు వస్తాం. వాళ్ళు కూడా రుద్రుడు ఉన్నాడు, ఆ రుద్రుడికి కూడా ఘోరాఘోర రూపాలు ఉన్నాయి. ఘోర రూపంతో ఒక వస్తువు ఒక వస్తువు కట్టబెట్టేసి బాధ పెట్టకుండా ఈ శివుణ్ణి తలంచుకుని వెళితే మన కర్మ అక్కడ బాగుండి వాడి బుద్ధిలో ఉన్న రుద్రుడు మనకు అనుకూలం చేసి అది మన పనికి వచ్చినట్టు చేస్తాడు. అందుకే క్షేత్రములు, వృక్షములు, వనములు వీటన్నిటిలో ఉన్న రుద్రుణ్ణి ఎందుకు తలంచుకోవాలి అంటే వాటన్నిటితో పని ఉన్నంత కాలం, వాటిలో ఉన్న పరమేశ్వరుని తలంచుకున్నంతసేపు అవి మనకు అనుకూలములే వెడితే శివోన సుమనాభవ అది విశేషం. అవి మనకు శుభంకరమై మనకు అనుకూలమై వెళతాయి. అందుకు భౌతిక ప్రయోజనం కోసం దీన్ని తీసుకోవచ్చు. అంత ఆత్మవైపే అనుకోవద్దు. మన ఆత్మతో బ్రతకడం లేదు, శరీరంతో బ్రతుకుతున్నాం, అది వేరే విషయం. అందుకు ఈ శరీరము, ఈ భౌతిక విజ్ఞానం, వీటికి సంబంధించిన విషయములు ఇవన్నీ కూడా. తర్వాత అది ఉంది లేదని కాదు, మన వ్యవస్థ యొక్క స్వరూపమే అది, వేద విద్యా స్వరూపమే అది. ఎందుకంటే మనలో మనస్సు వేరు, ఇంద్రియాలు వేరు, బాడీ వేరు, ఇలాగ లేదు కదండి, అన్నీ కలిపి మనం. అలాగే వేద విద్య కూడా సమగ్ర విద్య, అన్ని కలిపే ఉంటాయి, విడివిడిగా ఏమి ఉండవు. అది మనం మన స్థాయి భేదాల బట్టి గ్రహించుతూ ఉంటాం. మొత్తానికి ఇన్ని విధాలు మనం చూస్తూ ఉంటే ఎంత వ్యాపించిపోయి భూమిని ఎంత వ్యవస్థ చేసాడండి ఆ స్వామి. అన్నీ ఒక్కలాగే ఉంచాడా? అన్నీ ఒక్కలాగుంటే మనం ఉండలేమండి. అందుకు విశ్వమంతా కూడా ఆయన వ్యవస్థ ఎలా చేశారంటే, నమో భువంతయే వారి వస్కృత ఔషధీనాం పతయే నమః. భువంతయే, భువం తనోతి ఇతి భువంతయే. భువం అంటే ఈ భూమిని, తనోతి అంటే విస్తారపరచువాడు అని అర్థం. భూమిని విస్తారపరిచాడు, ఎక్స్పాండ్ చేశాడని అర్థం. ఎక్స్పాండ్ అంటే సాగదీశాడని కాదు, విస్తారపరచడం అంటే అనేకములైన వనరుల్ని ఏర్పాటు చేశాడు. మనం ఒక చిన్న బ్యాగ్ జేబులో వేసుకెళ్తాం, వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు
1: భువంతయే దాన్ని ఓపెన్ చేస్తా.

0: చూడ్డానికి జేబులో పెట్టుకునే వెళ్ళాడు వాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు భువంతయే అయింది. వాడు వేశాడు, అయ్యా మరి మీ బ్యాగ్ పట్టదంటే ఏం పర్వాలేదు, కింద జిప్పు ఉంది, అది తీస్తే ఇంకా యాక్సిడెంట్ అవుతుందంట, నువ్వు పోయి పర్వాలేదు, ఎంత పోసినా పట్టుకోవడానికి ఇది ఉంది, భువంతయే ఎక్స్పాండ్ చేయగలనయ్యా నేను అని చెప్తాడు. అలాగా నీ విశ్వాన్ని అనేక వనరులతో విస్తరింపజేసిన వాడు అది అర్థం. ఈ పృథ్వీని విస్తరింపజేశాడు. పృథ్వీ అంటే పృథు విస్తారే అనే ధాతువు నుంచి పుట్టింది. విస్తార లక్షణం కలిగినది భూమి, ఆ విస్తార లక్షణమే భువంతయే అని చెప్పబడుతున్నది. విష్ణువు పృథువై ఉన్నాడు అంటే అర్థం విస్తార లక్షణంతో వ్యాపించి ఉన్నాడు. అందుకే పృథుహు అనే నామ విష్ణు శాస్త్రంలో కూడా మనకు కనిపిస్తుంది. ఈ విస్తార లక్షణంతో భూమిని వ్యాప్తి చేశాడు. కొన్ని చోట్ల జలములు విస్తరించి ఉంటాయి, ఆహా జలములే అంతా బాగున్నాయి అంటే ఒట్టి నీరుంటే ఏం చేసుకుంటాం. అందుకు కొన్ని చోట్ల మంచి సారవంతమైన నేలల్ని విస్తరింపజేశాడు. ఒక్క నేల ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది పంటలు అవసరమైనప్పుడు. కానీ ఇల్లు కట్టుకోవాలంటే రాళ్ళు కావాలి, కొన్ని చోట్ల రాళ్లే పెట్టాడు ఆయన. అంతా రాళ్ల భూమి అండి, అక్కడ పంటలన్నీ పండవండి అంటాం మనం ఏదో ముఖం విరిచి. అక్కడ రాళ్ళు లేకపోతే నీకు ఇల్లు ఉండదండి. అందుకే ఎక్కడ ఏ వ్యవస్థని ఇది జగత్తుని అర్థం చేసుకుంటే చాలు జగతాంపతి అర్థమవుతాడు, అది విశేషం. ఇలాగ విస్తరింపజేశాడు భువంతయే. ఈ విస్తరింపజేసి వీటికి కావలసినటువంటి సంపదలన్నీ కూడా అవే వరి వారి అని. వారి అంటే కురిసే సంపదలు. వీటిని విస్తారం చెయ్యడమే కాకుండా ఈ విస్తారాన్ని కూడా ఈ వ్యవస్థని కంటిన్యూ చేసేటట్లుగా సంపదల్ని వర్షించువాడు గనక వారివస్కృతాయ ధనప్రదాయకుడు అని చెప్పబడుతున్నాడు. వారివస్కృతాయ అంటే మరొక అర్థం, వారి అంటే జలము అని అర్థం. వారివహ అంటే ఈ జలములను తీసుకుపోయేవి అని అర్థం. జలములని జలములు ఆకాశంలో ఉన్నాయి సంతోషం, కానీ దీన్ని తీసుకుపోయేవి ఎన్నున్నాయో చూడండి. నీరు అని ఒక మాట అనేస్తాం కానీ వైదిక ఋషి ఎంత ఎక్స్పాండ్ చేశాడు అనే దృష్టిని చూడండి. విశ్వరూపాన్ని చూడగలిగిన వాడు వైదిక ఋషి అంటే. అంటే విశ్వం ఎలాగ విస్తరిస్తుందో తన మంత్రాల్లో ఆవిష్కరిస్తున్నాడు. ఆకాశాంతర్గతమైన జలం చినుకై జల్లై జడి వానయ్యై కురుస్తుంది. కురిసిన తర్వాత వాన తెరిపించిందండి అని అడుగు వేస్తున్నాం. వెళ్ళిపోయిందా కాదు, ఎక్కడికెక్కడికి ఎలా వెళ్ళాలో పరిగెత్తిందా వాన. ముందు వారి వారివహ ఆ జలమును మోసేవి మబ్బుల రూపంలో వచ్చాయి, మబ్బుల నుంచి క్రిందకు వచ్చాయి. క్రిందకు వచ్చినవి ఎన్ని రకాలుగా వ్యవస్థ, కొన్ని భూమిలోకి అప్పుడే లాక్కుంది, భూమిలో కూడా వారివహ వ్యవస్థ ఉంది. జలమును గ్రహించగలిగే ఒక వ్యవస్థ పెట్టాడు, అది గ్రహించి ఎంత కావాలో తను తీసేసుకుంది. మిగిలిన జలం పరిగెత్తుకు పరిగెత్తు వెళ్ళి పల్లపు నేలల్లోకి వెళ్ళింది. ఆ వెళ్ళింది కొన్ని చోట్ల జలపాతాలై, కొన్ని చోట్ల వాగులై, కొన్ని చోట్ల వంకలై, కొన్ని చోట్ల సెలయేరులై, కొన్ని చోట్ల మహానదులై, తర్వాత మహాసముద్రమైంది. ఒక్క చూస్తే ఎంత కనబడుతుంది జల వ్యవస్థ. ఈ జల వ్యవస్థ స్వరూపుడైన వాడే వారివస్కృతాయ భువంతయే వారివస్కృతాయ. ఈ వ్యవస్థ ఆయన ఏం చేస్తున్నాడు, ఓషధీనాం పతయే నమః, ఓషధులన్నిటికీ పతి అయిన వాడు. ఓషధీహి ఇక్కడ కూడా విశేషం ఏంటంటే ఉష అంటే ఉష్ణత అని అర్థం. ఆ ఉష్ణతని తన యందు కలది ఓషధి అని అర్థం తీసుకోవాలి. ఉష్ణతాధర్మం కలది. ఓషధులన్నింటిలో కూడా ఒక వేడిమి అనే లక్షణం ఉంటుంది ప్రతి ఓషధిలో కూడా. అందుకే ఔషధాలు పుచ్చుకునేటప్పుడు రకరకములుగా అది ఓషధిలో ఆ కాల్చే లక్షణం లేకపోతే రోగాలకు వెళ్ళి లోపలికి వెళ్ళి రోగాలను ఎలా కాల్చుతాయి చెప్పండి. అందుకు ఓషధుల్లో సూర్యశక్తిలో ఉన్నటువంటి ఉష్ అనేటువంటి, అలాగే ఉష రుజాయాం అని కూడా అర్థం అన్నది. అంటే రోగహరణ శక్తి కలది ఉష అనే ధాతువుకి అర్థం. ఈ అర్థంతోనే ఉషక్కాలం అనే మాట వినుంటారు. ఉషక్కాలం అంటే రోగహరణ కాలం అని మన వాళ్ళు ఎంత బాగా చెప్పారు చూడండి. అందుకు ఉషక్కాలంలో నిద్రలేచి భగవదారాధన చేసేవాడికి రోగాలు ఉండవు, అది విశేషం. అలాంటి ఆ ఉష్ లక్షణం రోగహరణ లక్షణం దేనియందు ధీయతే నిష్ఠీయతే దేనియందు ఉంటుందో అది ఓషధి, రోగహరణ శక్తి కలిగినటువంటివి. దాని నుంచి మనం తయారు చేసేది ఔషధం, ఔషధి సంబంధమైనటువంటివి. ఇలాంటి దివ్యౌషధులు చాలా ఉన్నాయి. ఈ ఓషధులు అంటే జడంగా ప్రకృతిలో పెరిగేవి అనుకోవద్దు. సృష్టిలో ప్రాణవంతమైన వాడు తెలివైన వాడు కేవలం మనిషి అనుకోవడం ఒక అజ్ఞానం. మన తల మీద మనకి తెలియకుండానే మన తల మీదే కాపురం పెట్టి పరిగెత్తే పేనుకి మనకు మించిన అహంకారం ఉండాలి, అవునా లేదా? అందుకు నాకే పెద్ద అనుకోవడం ప్రతి జీవికి ఉండే లక్షణం. నేనే గొప్పవాడిని, జంతువు నామన్నర జన్మ దుర్లభం అని రాస్తాం మనం. మీరు రాయమంటే పేనుకి కానీ పుస్తకం రాస్తే ఆ పుస్తకం చదివితే శక్తి మనకుంటే పేను కూడా రాస్తుంది. జంతువుల్లో పేను జన్మ చాలా గొప్పదని దాని గొప్పదో తను అది చెప్తుంది. కనుక గొప్పతనం అనేటువంటిది శరీరము ఉపాధి ఆ శరీరంలో చేసే తెలివితేటలు బట్టి ఉండదు. జంతువునామ నరజన్మ దుర్లభం ఎందుకన్నారంటే విశ్వంలో వస్తు దృష్టి ప్రతి జంతువుకి ఉంటుంది, వస్తువు వెనకాల వ్యాపించిన ఈశ్వర దృష్టి తెలుసుకోగలిగేటటువంటి బుద్ధి మనిషికి ఉంది కనుక జంతువునామ నరజన్మ దుర్లభం అన్నారు. ఆ విష్ణు దృష్టి ఈశ్వర దృష్టి గ్రహించనంత వరకు వీడు జంతువులతో సమానమే. కనుక గర్వించితే అప్పుడు గర్వించండి, అప్పుడు ఎలాగూ గర్వించాం. సర్వం ఈశ్వరుడు అని తెలిసి గర్వం ఎక్కడుంటుంది? అది విశేషం. అందుకు పరమేశ్వరుడు అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ప్రకృతిని ఏనాడు జడ పదార్థంగా చూడరాదు. ఔషధులందరూ కూడా దేవతా స్వరూపాలు. దేవతలు అనుగ్రహిస్తే గాని ఔషధులు దొరకవు. ఒక వ్యక్తికి ఒక రోగం వచ్చిందంటే దానికి తగ్గ ఔషధం దొరకాలి అంటే ఔషధి దేవతలను అనుగ్రహించాలి. అందుకే వనస్పతయ శాంతి ఔషధయ శాంతి, తన చుట్టూ ఉన్నటువంటి వనస్పతులు ఔషధులు ఇవన్నీ శాంతంగా ఉండాలి, నన్ను అనుగ్రహించాలి. అదే రుద్రమన్న, శాంతం అవ్వాలి అంటే నన్ను అనుగ్రహించుటట్లుగా ఉండాలి. అదే శివుడు అంటే ఆ ఔషధులన్నీ కూడా మనం అనుగ్రహించాలి. ఏమండి ఔషధులు ఈశ్వరుడా అంటే అందులో కూడా ఘోరాఘోర రూపాలు ఉన్నాయి. మీరు ఔషధులు పరిశీలించండి. కోడని ఔషధి వాడితే ఏమవుతుంది? కోడని కాలంలో వాడితే ఏమవుతుంది? కోడని అనుపానంతో వాడితే ఏమవుతుంది? బాధిస్తుందా లేదా? ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మన వారు అనుపానం పెట్టారు. ఆ అనుపానం ఉన్నప్పుడే ఔషధి పనిచేస్తుంది. మెంతిపొడి వేసుకున్నాం మజ్జిగ తాగాలన్నారు, అంటే మెంతిపొడి రోగహరణమైన ఔషధే, కానీ మజ్జిగ దానికి దానిలో ఉన్న దోషాన్ని పోగొడుతుంది. లేకపోతే అదే ఔషధి మనకి లోపలికి వెళ్ళి ఆయుధంగా బాధిస్తాను. అందుకు ఘోరాఘోర లక్షణాలు మెంతిపొడిలోనూ ఉన్నాయి. ఈ మజ్జిగ వెళ్ళి ఏం చేస్తుందంటే దాని ఘోర అనేది అఘోరాన్ని మిగులుచుతుంది. ఇలా విశ్వంలో ఔషధుల్లో కూడా ఉన్నాడు. అలాగే మనకు కర్మ కాలితే కూడని సమయంలో ఔషధి వేసుకుంటాం, మర్చిపోయి ఒక ఔషధికి ఒక ఔషధి వేసేసుకుంటుంటాం. అందుకు పరమేశ్వరుడు ఔషధుల రూపంలో ఉంటూ కూడా ప్రపంచాన్ని ఘోరాఘోర రూపాలతో చూస్తూ ఉన్నాడు అని తెలిసి మనం శివుణ్ణి ఔషధీనాంపతయే నమః అని స్తోత్రం చేస్తే మనకు రావలసిన ఔషధి వస్తుంది, అది బాధించకుండా మనల్ని కాపాడుతుంది. అందుకు రుద్రం నిత్య జీవన వినియోగానికి ఏ విధంగా పనికొస్తుందో చూడండి. నిత్య జీవితంలో మనకు తారసపడే ప్రతి వస్తువు, మనకు ఉపయోగపడే ప్రతి వస్తువు శివంగా మారడానికి రుద్రం చదవవలసిందే. అది ఇందులో ఉన్న అంతరార్థం. అందుకు ఔషధీనాంపతయే నమః. అసలు పరమేశ్వరుడే పెద్ద ఔషధి కదండి. సంసారం అనే పెద్ద జబ్బుని పోగొట్టి, అజ్ఞానం అనే పెద్ద జబ్బు పోగొట్టేటువంటి జ్ఞానరూపమైన ఔషధి పరమేశ్వరుడు. అందుకే నిర్వాణం భేషజం భిషక్, మందు ఆయనే వైద్యుడు ఆయనే అని విష్ణు శాస్త్రం చెప్పింది. అదే విషయం అన్నమాచార్య కూడా, కొనరో వినరో మీరు కూరిమి మందు, ఉనికి మనికి కెల్లా ఒక్కటే మందు అన్నాడు ఆయన. ఈ ఉనికికి మనికి ఒక్కటే మందు, అదేమిటి? విష్ణు అనే మందు అన్నాడు. అలాంటి ఔషధి స్వరూపుడైన పరమేశ్వరుడు. ఈ భువంతయే వారివస్కృతాయ అనే దానికి మరొక అందమైన అర్థం ఉన్నది. ఇది కూడా శాస్త్రపరమైన అర్థమే. వరివస్య అంటే అర్చన పూజ యజ్ఞము మొదలైనవి. వారివస్కృతులు అంటే అవి చేసేవాళ్ళు అని అర్థం. అంటే భగవద్ భక్తులు అని అర్థం. భగవదారాధనా పరుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అని అర్థం. వారివస్కృతాయ అంటే భక్త స్వరూపుడైన రుద్రునికి అని. అయ్యా, భక్తులు భగవంతుని నమస్కారం చేస్తుంటే భక్తులనే భగవంతుని నమస్కారం చేయడం ఏమిటండి? అంటే అదే శాస్త్రం. అసలు భక్తుడే భగవంతుడు, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, మయితే తేషు చాప్యహం. గీతలో చెప్పిన మాటే, వారి యందు నేనుంటాను, నా యందు వారుంటారు అని చెప్పాడు కదా. అందుకు భక్తుల రూపంలో ఉన్న భగవానుడికి నమస్కారం. పరమేశ్వరుడు మనకి ఎప్పుడైనా మనం చూసామా అండి? అందరూ చెప్పారు కనుక. ఇప్పుడు చాలామంది విష్ణువు గొప్ప శివుడు గొప్ప అని కొట్టుకుంటుంటారు. ఇప్పుడు విష్ణువుని చూసింది లేదు, వాడు శివుడిని చూసింది లేదు. కొట్టుకోవడం మాత్రం మన అందరం చూస్తున్నది. ఇలా ఉంటుంది అసలు విషయం. ఇక్కడ భగవంతుణ్ణి వరివస్య చేసేవాడికి గొడవలేదు. వరివస్య అంటే అర్చన పూజ ఆరాధన ధ్యానం. ఈ భక్తి సాధనలతో ఈశ్వరుని ఎవరు ఆరాధన చేస్తున్నారో వాళ్ళే ఈశ్వర స్వరూపులైపోతారట. సారూప్యం తవ పూజనే అన్నారు కదా శంకర భగవత్పాదులు. నీ పూజలోనే సారూప్యం వచ్చేసింది అయ్యా అన్నారు. భగవంతుణ్ణి ధ్యానించామంటే ఎక్కడ ధ్యానించావు? లోపల. లోపల అంటే అంతర్గత చైతన్యమే భగవద్ రూపంగా నీకు కనిపించింది. అప్పుడు నువ్వెక్కడున్నావు? ఆ ధ్యానంలో నన్ను నేను మర్చిపోయానండి, తన్మయం చెందానండి. తన్మయమైపోయాక ఇంక నువ్వెక్కడున్నావు? అందుకే భక్తులు ఎప్పుడూ తన్మయావస్థలోనే ఉంటారు. కనుక వారి రూపంలో ఉన్నది రుద్రుడే.
1: దానికి మనకి పురాణాలు ఎంత బాగా చెప్పాయంటే, యథాయోగ్ని సమావేశాన్నాయో భవతి కేవలం తథైవ మమ సాన్నిధ్యాన్నతే కేవల మానుషాః. భక్తులని ఏనాడు కూడా మామూలు మానవులుగా తలంచరాదు. ఇది విశేషం. మనకు మహాభక్తులు కనిపిస్తారు, జ్ఞానులు కనిపిస్తారు, వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముఖం చూస్తే చాలనుకుంటాం. చూస్తాం, 2 రోజులవుతుంది, 3 రోజులవుతుంది, 4వ రోజు అయ్యేటప్పటికల్లా వాడు నాలాగే మనిషి, వాడు నాలాగే అన్నం తింటున్నాడు, వాడు నాలాగే కోపం వస్తే అరుస్తున్నాడు లేదా ఇలా చేస్తున్నాడు, ఇక వాడి గొప్పతనం ఉంది ఏముంది అంటాడు. ముందు కాళ్ళ మీద మొక్కిన వాడు, తర్వాత చేతిలో చేయేస్తా అంటాడు, తర్వాత భుజం మీద చేయేస్తానంటాడు. ఇలా పెరిగిపోతుంది. అంటే వాడిలా ఉన్నాడు కనుక వాడే అనుకుంటాడు. కానీ ఈ ఉపాధిలో కనబడుతున్న భక్తుడు మాత్రం ఎప్పుడూ భగవత్ స్వరూపుడే అని తెలుసుకోవాలి అనే విషయాన్ని శివుడు స్వయంగా పార్వతీదేవితో చెప్తున్న విషయం ఇది శివపురాణంలో. యథా యోగ్ని సమావేశం అయోభవతి కేవలం తథైవ మమ సాన్నిధ్యాన్నతే కేవల మానుషాః. ఒక లోహము అగ్నిలో కాలగా కాలగా కాలగా కాలగా అది అగ్నిమయంగా ఎలాగైపోతుందో అదేవిధంగా మమ సాన్నిధ్యాత్ నా సన్నిధి వల్ల అన్నారు. అంటే వీడు ఎప్పుడు ఈశ్వరుడి సన్నిధిలో ఉంటాడట. అంటే కైలాసానికి వెళ్ళి కూర్చొని వస్తుంటాడని అర్థం కాదు. ఈశ్వరుడి సన్నిధి అంటే నిరంతరం అతని హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం సాలోక్యం. ఇవన్నీ చెప్పారే, నిన్న అలా పిలిచినప్పుడే నాకు సామీప్యం వస్తుందయ్యా అని. ఆ నిరంతర ఈశ్వర సాన్నిధ్య భావన చేత వాడి యొక్క మన ప్రవృత్తి, మనిషి అంటే ఏమిటండి, అన్నం తినడం లేదా బట్టలు కట్టుకోవడం, ఇది కాదు మనిషి. అది శరీర ధర్మంగా అవి జరుగుతాయి, అవి చేస్తాడు. ఈ శరీర ధర్మంగా కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి వేరు, అందరూ చేసేవే. కానీ మనిషి అంటే ఆలోచనే మనిషి. మనిషి అంటే ఏమిటి, ఆలోచనే మనిషి, భావమే మనిషి. వీడు ఆలోచన అంతా శివమయమైతే వాడెవడయ్యాడు, శివుడే అయ్యాడు. ఉపాధి ఉన్నంతకాలం అందులో ఉన్నప్పటికీ కూడా వాడు శివుడే అయ్యాడు. అదేవిధంగా మనం ఎవరో మహర్షి దగ్గరికి వెళ్తా అని తుమ్మాడు, ఈయన అలాగే తుమ్మాడు కనుక ఈయన గొప్పవాడండి అంటామా చెప్పండి. శారీరక ధర్మంగా తుమ్మవచ్చు కానీ అతని అంతరంగం మాత్రం శివమయం. అందుకే నా కేవల మానుషహ మానుషాహ, వాళ్ళు కేవల మానుషులు కారు సుమా. అయితే వారిని కొరుచుకోమంటున్నాడు శివుడు. ఎలాగో అంటే శివస్య పరిపూర్ణస్య కిమ్నామక్రీతైన రేహి. శివుడికి ఏదైనా ఇవ్వాలి అంటే ఏమిస్తాను ఆయనకి, ఏం కావాలి ఆయనకి, అన్నం పెడతావా, ఆయనకు ఆకల నువ్వు పెడితే తినలేడా, ఏం పెడతావు, ఆయనకు వస్త్రాలు ఇస్తావా, ఆయనకు కట్టుకోవాలని పేరే దిగంబరుడు. ఎందుకండి అలా ఉన్నారు అంటే దిక్కులంతా వ్యాపించిపోయి ఉన్నాడు కనుక దిగంబరుడు అన్నారు. దిక్కులంతటి కలిపేవాడైన వస్త్రాన్ని కట్టగలడా, ఆయన అగ్నిస్వరూపుడు, అగ్నికి బట్ట కట్టి చూడండి అది తగలడుతుంది, కానీ అది నిరావరణ రూపుడైన పరమేశ్వరుడికి మనమేమి ఇవ్వగలం, కానీ ఆయనకి ఇవ్వాలి అని తపన పడుతుంది. ఆ తపన పుట్టినప్పుడు భక్తులకు ఇచ్చుకో అని చెప్పాడు. ఎందుకంటే ఆ భక్తుడికి శరీరం ఉంది, ఆ శరీరానికి అవసరాలు ఉన్నాయి, ఆ అవసరం నువ్వు విశ్లేషకుడికి ఇచ్చినట్లే అది చెప్తున్నాడు. శివస్య పరిపూర్ణస్య కిం నామ క్రియతే నరేహి యత్ కృతం శివభక్తానాం తత్ శివస్య కృతం భవేత్. ఇది గొప్ప మాట. శివభక్తులకి ఏం చేస్తారో అది శివుడికి చేసినట్లే అని గొప్ప మాట చెప్తున్నాడు. అందుకే పరమేశ్వరుడు కూడా తనని ఎవడేమన్నా పట్టించుకోడు, తన భక్తులను ఎవరైనా అంటే మాత్రం ఊరుకోడు ఆయన. అందుకే మార్కండేయుడి మీదకి యముడు రాగానే ఒక్కసారి వచ్చాడు. ఎందుకంటే శివభక్తులకు అపరాధం చేయడం శివాపరాధం కిందే లెక్క. అకాయో భక్తకాయ స్యాత్ అని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, శరీరం లేని వాడికి శరీరం ఏదయ్యా అంటే భక్తుడి శరీరమే ఆయన శరీరం అంట. అకాయ భక్తకాయ స్యాత్. ఇదేదో చాలా బాగుంది కనుక భక్తుడి వేషం వేసి తిరిగితే బాగుంటుందో కొంత తయారవచ్చు. భక్తుడిది వేషం కాదండి, భక్తి అనేది అవస్థ. భక్తులకో వేషం, జ్ఞానులకో వేషం, ఇలా యూనిఫాలు వేషాలు భక్తులకు ఉండవు వాడికి. నిజమైన భక్తులైతే అసలు ఉండవు. వాళ్ళు నిరంతర ఈశ్వర చింతనతో ఉన్నటువంటి వారిని మనం సేవించుకుంటే అవి ఈశ్వరునికి సమర్పించినట్లే. అందుకు అకాయ భక్తకాయ స్యాత్. అందుకే వారి వస్కృతాయ అని చెప్పబడుతున్న విషయం ఇది. ఈ కారణంగా తస్మిన్ తజ్జని భేదాభావాత్ అని నారదుడి భక్తి సూత్రాల్లో చెప్పాడు. తస్మిన్ తజ్జని భేదాభావాత్, ఆయన యందు ఆయన జనుల యందు భేదము చూపరాదు. అది విశేషం. ఆ మాటే ఇక్కడ చెప్తున్నారు. ఆ భక్తి సూత్రాల్లో చెప్పిన మాటకు మూలం వేదంలో. అందుకే వారి వస్కృతాయ, అర్చనాపరులైనటువంటి వారి రూపంలో ఉన్నటువంటి వాడు. అలాంటి వారిని ఎల్లవేళలా ఔషధీనాం పతయే కాచుకుంటూ ఉంటాడు. ఒక ఔషధి ఎలాగైతే రోగాదు లేకుండా కాపాడుకుంటుంటుందో ఆ భక్తుల్ని కూడా ఆ విధంగా కాపాడుతూ ఉంటాడు పరమేశ్వరుడు అని.
0: ఈ ధర్మానికి భక్తికి వీటికి విఘాతం కలిగించే శత్రువుల్ని ఆయనే సంహరిస్తాడు. ఆ సంహరించడం ఎలాగంటే నమ ఉచ్చైర్ఘోషాయ ఆక్రందయతే పత్తీనాం పతయే నమః. ఇక్కడ నుంచి ఒక మహాసేనల వారియర్స్ రూపంలో ఉన్న రుద్రుణ్ణి మనం అనేక చోట్ల చూడవచ్చు. నిజంగా ఇప్పుడు ఆ రుద్రులు కావాలండి. ప్రతి భారతీయుడు ఒక వారియర్గా మారవలసిన సమయం వచ్చింది. ఎప్పుడూ ఉంటుంది ఇది. ఈ వ్యవస్థ కూడా ఈశ్వరుడే. అందుకే ఛత్రపతి శివాజీ గారు బయలుదేరేటప్పుడు హరోం హరా అని వెళ్ళేవట. పాపం దేవుడు లేడు దెయ్యం లేదని ఒక ఆయన విప్లవిత్తం రాస్తూ హరోం హరా హర హరోం హరా అని పదండి ముందుకు పదండి తోసుకున్నాడు పాపం. ఆయనకు కూడా హరం హర అనకపోతే ఇన్స్పిరేషన్ రాలేదుట. అసలు మీరు పదండి ముందుకు పదండి తోసుకు మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది ఎలా రాయగలిగారండి అంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి విని రాశాను అన్నాడు ఆయన. ఎవరికైనా అదే దిక్కండి. హరోం హరా అనగానే మనలో రుద్రతేజం అంతటా ఉన్నాడు కదా, లోపల కూడా రగలాలి. రగలవలసిన చోట రగలాలి. అంతేగాని మన కింద పని చేసేటటువంటి ప్యూన్ మీద ఫైల్ విసిరేసి నేను హరుణ్ణి అనుకోవడం కాదు. ఇక్కడ మన ధర్మాన్ని దెబ్బతీస్తున్న క్షుద్రశక్తుల మీద మనం హరోం హరా అని ఎగరగలిగినప్పుడు అది అందుకు రుద్రుణ్ణి ఆవహింపజేయండి. ఆ వెళ్ళడం ఎలా వెళ్తాడో చూడండి. ఈ స్వరూపాన్ని మనం తలచుకుంటే ఒళ్ళు పులకిస్తుంది. నిజంగా నరసింహస్వామి అలాగొస్తేనే ఆ అందం, అలాగే రుద్రుడు ఇలా వస్తేనే బాగుంటుంది. ఆయన వచ్చే ముందు ఎలా ఉంటాడంటే ఉచ్చైర్ఘోషాయ రే నరిచొస్తాట. ఉచ్చైర్ఘోష ఆ ఎలుగెత్తి అరిచి వచ్చేటటువంటి రుద్రునికి నమస్కారం అన్నారు. ఉచ్చైర్ఘోష ఆ అరుపు చేత కొందరు చచ్చిపోతారటండి. అది విశేషం. పరమేశ్వరుడు వచ్చినప్పుడు హుంకార మాత్రం చేత చాలామందిని సంహరించట. అమ్మవారు అక్కడ పర్వతం మీద ఉన్నప్పుడు శుంభనిశుంభులు అనేక మంది రాక్షసులను పంపించుతూ ధూమ్రాక్షుడు అనే రాక్షసుని పంపించారు. ఆ ధూమ్రాక్షుడు కొన్ని వేల మంది సైన్యాన్ని వేసుకుని చాలా ప్రిపేర్డ్గా వచ్చేట. వచ్చి అమ్మవారి మీద యుద్ధానికి వచ్చేట. ఆవిడ చూస్తే ఒక్కరు సుకుమారి ఏకా అజామేకాం ఆ తల్లి కూర్చుంది ఆ శిఖరం మీద. ఓ ఆడది ఒక్కర్తి, నా వెనకాల ఇంతమంది సైన్యం ఉన్నారని ధూమ్రాక్షుడు వచ్చాడు. ధూమ్రాక్షుడు అంటే పొగ కళ్ళవాడు, పొగ చూరిన కళ్ళవాడు. వాడు వాడికి ఏం జ్ఞానం ఉంటుంది చెప్పండి. వాడు వచ్చాడు. వస్తే అమ్మవారు ఒక్క ఆయుధం లేదు, పైగా స్త్రీ. ఆవిడ ఇలా చూసిందిట, హుంకరించిందిట. హుంకారంతో మొత్తం ధూమ్రాక్షుడితో సహా రాక్షస సైన్యాలు క్షణంలో తగలబడ్డాయని మనకి సప్తశతి చెప్తున్నది. హుంకారానికి ఆ శక్తి ఉంది, శబ్దానికి ఆ శక్తి ఉంది. అందుకే మంత్రం ఎందుకు శక్తివంతమైందంటే అందులో రాక్షస సంహారకర శక్తులు ఉన్నాయి. అందుకు మంత్రినే వాణిజాయ అని ఇక్కడికి వెళితే మంత్రములు అనగా వైదికాది మంత్రస్వరూపుడైనటువంటి వాడు తదంతర్గతమైన శబ్దశక్తి స్వరూపుడు అని మనం గమనించినప్పుడు అందుకే వృక్షాణాం పతే నమః అంటే శబ్దపరమైన అర్థం కూడా చెప్పాను. అలాగే ఇక్కడ కూడా ఉచ్చైర్ఘోషాయ వెలికి పలికినటువంటి భగవత్ స్తుతి కూడా శత్రువులను సంహరించగలదు. ఎందుకంటే ఆ వెలికి వచ్చిన శబ్దం కూడా ఈశ్వరుడే కదా. కనుక ఆయనే అరిచి వచ్చి రాక్కర్లే. మనం అరిచి హరా పరమేశ్వర అంటే చాలు, మన చుట్టూ ఉన్న రాక్షస శక్తులు గుండెలు పగులుతాయి. అందుకు మనం ఎలుగెత్తి భగవన్నామ సంకీర్తనం చేయాలి. ఆ ఉచ్చైర్ఘోషలో ఈశ్వరుడున్నాడు. ఉచ్చైర్ఘోషాయ అలా అరవగానే ఆక్రందయతే ఏడుస్తాడు శత్రువులందరూ. వాళ్ళని ఏడిపించేటటువంటి రుద్రుడికి నమస్కారం. హుంకరించినంత మాత్రమన. అంతేకాదండి, ఇంట్లో ప్రశాంతంగా ఉంటే పిల్లాడు నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ఇంట్లోని ఒక్కసారి కొట్టుకుంటూ గట్టిగా అరిచారనుకోండి, పిల్లాడు ఏడవడం మొదలెడతాడు. అవునా లేదా? ఉచ్చైర్ఘోష ఆక్రందయితే ప్రతి ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే అలా కాకుండా పాజిటివ్గా దీన్ని మనం చూసుకోవాలి. ఉచ్చైర్ఘోష వల్ల శత్రువుల్ని ఏడిపించువాడు ఆయన పత్తీనాం పతయే నమః. అటువంటి వాడు సేనలకు పతిగా ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు ముందు నిల్చుని త్రిశూలమెత్తి ఉచ్చైర్ఘోష చేస్తే వెనకాల ఉన్న సేనలకి ఉత్సాహం పుట్టి వెళ్తూ ఉంటారు. ఈ వ్యవస్థ ఇప్పటికీ మనకు కనిపిస్తూ ఉన్నదే. యుద్ధ విద్యలో ఉండేటువంటి రుద్ర చైతన్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి కృష్ణు శివోపాసన చేయమని చెప్పాడు. ఎందుకంటే ఆ రుద్రుడు నువ్వు అనుగ్రహిస్తేనే కురుక్షేత్రంలో విజయం సాధించగలవు. అంటే యుద్ధాలకు రుద్రుడు కనుక నాకు అక్కర్లేదండి అనుకోవద్దు. మన బ్రతుకే పెద్ద యుద్ధం. ఈ యుద్ధంలో కూడా విజయం సాధించాలి అంటే ఎన్ని రకాలు రావాలో చూడండి. ఇక్కడ మన ప్రాణశక్తి నుంచి మంత్రశక్తి వెలువడిన వెంటనే దాన్ని అనుసరించి మన ఇంద్రియ శక్తులన్నీ కూడా ఒక్కసారి ఉత్సాహపూరితములైపోతాయి. అది ఉచ్చైర్ఘోషాయ క్రందయితే
1: పత్తీనాం పతే నమః అన్నప్పుడు ఆ ప్రాణశక్తి నుంచి మంత్రం ఉచ్చైర్ఘోషగా పలకగానే లోపలున్న ఆసురీ శక్తులన్నీ ఆక్రందయితే ఏడిచి నశిస్తాయి. మన ఇంద్రియ శక్తులన్నీ ఉత్సాహపూరితమై చైతన్యవంతములై మంత్రాన్ని అనుసరించి వెళతాయి. ఆ అర్థాన్ని కూడా మనం ఇందులో గ్రహించవచ్చు. పత్తీనాం అంటే సేనలు అనర్థం. భారతీయ యుద్ధ వ్యవస్థ ఒకటి ఉంది. అర్థం చేసుకోవడానికి ఉండవలసిన రాజనీతి విద్యను మనం చాలా పోగొట్టుకున్నాం. అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అని నాలుగు విధాలుగా మన రాజనీతి శాస్త్రం ఉంది. రాజకీయం వేరు, రాజనీతి శాస్త్రం వేరు. నిజానికి రాజనీతి రాజకీయం ఒకటే. కానీ మన రాజకీయం అంటే టోపూరు మార్చడం ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ రాజనీతి అంటే పాలనా పద్ధతి. దీనికి సంబంధించి అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అని నాలుగు విధములుగా రాజనీతి శాస్త్రం ఉంది విస్తృతంగా. భారతీయ విద్యలు అధ్యయనం చెయ్యాలి. మనం చేస్తే ఎన్నో నేర్చుకోవచ్చు. ఈ దండనీతిలో తను పాలించుతున్న రాజ్యంలో ఉన్నటువంటి వారిని కాపాడడానికి అధర్మం నుంచి రక్షణ కల్పించే పద్ధతిలో అధర్మ పనులను శిక్షించడం ఒక దండనీతి, అలాగే తన దేశంపై దండెత్తే వారిని దండించడంలో ఒక దండనీతి. ఆ దండనీతి వ్యవస్థలోనే సైన్య వ్యవస్థ ఒక భాగం. ఈ సైన్య వ్యవస్థలో ఎన్ని రకాల వ్యూహాలు ఉన్నాయో మన భారతాది గ్రంథాల్లో మనకు తెలుస్తాయి. దీనికి మూలమైన రాజనీతి శాస్త్రం మనం పోగొట్టుకున్నా మన గ్రంథాలు మిగుల్చుకున్నామే, అది కొంత మంచి పని చేసాం. మన గ్రంథాలు తిరగవేస్తూ ఉంటే కొన్ని శాస్త్రాల పేర్లు కనిపిస్తూ ఉంటాయి. తద్వారా మనకి శాస్త్రాలు ఉండేవి అనైనా తెలుస్తుంది. దానితో మనం పరిశోధన చేయాలి. అంతేగాని పురాణాల్లో ఆ శాస్త్రాలు చెప్పారండి, ఊహించి రాశారు అనడానికి మనమెవరండి? కొన్నాళ్ళకి ఈ ఉన్న శాటిలైట్లన్నీ పేలిపోయి కంప్యూటర్ వ్యవస్థ దెబ్బతిని మళ్ళీ ఒక సమాజం తయారవుతోంది అనుకుందాం, ఊహిద్దాం. అప్పుడు కొంతకాలం తర్వాత ఈ వ్యవస్థ ఉందని కూడా మరిచిపోయే తరం తయారవుతుంది. అప్పుడు ఎవడికో ఈ కంప్యూటర్కు సంబంధించిన పుస్తకాలు దొరికితే ఆ పూర్వీకుల అజ్ఞానం కొద్దీ కంప్యూటర్ట అదేదో ఉందిట, దానికి బటన్ నొక్కితే బోర్డు కనబడతాయట, ఇలాంటిది దాన్ని ఊహించారు అంటే ఎలా ఉందో అలా ఉంది మనకి. మనకున్న విద్యలన్నీ పోగొట్టుకున్నాం అనేక నాశనాల్లో. ఇప్పుడు వాడి పేర్లు చెప్తే కల్పితం అనుకుంటున్నాం. అలాగ భారతీయ విద్యలు చాలా ఉన్నాయి. రుద్రను తెలుసుకుంటూనే భారతీయ విజ్ఞానాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకు వివిధములైనటువంటి సైన్య వ్యవస్థలు ఉన్నాయి. పత్తి అనే సైన్య వ్యవస్థ ఎలా ఉంటుందో రాజనీతి శాస్త్రాధారంగా చెప్పుకుందాం ఇక్కడ. అంటే వేద శబ్దాల్లో మనం గ్రహించాలి ఇది. ఏకో రథో గజశ్చైకో నహా పంచ పదాయతాః త్రయశ్చ తురగాస్తజ్ఞైః పత్తి రిత్యభిధీయతే. పత్తి అంటే ఒక రథము, ఒక ఏనుగు, ఐదు పదాతి బలం, నాలుగు గుర్రాలు, వీటితో కూడితే దీని పత్తి అంటారు. ఇలాంటి పత్తిలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటికీ పతి అయిన వాడు పత్తీనాం పతయే నమః అని. దీన్ని మనం వేదాంత పరంగా అన్విస్తే గుర్రాలు ఏమిటి, నరులు ఏమిటి, అశ్వములు ఏమిటి లోపలే కనబడతాయి, వాటికి పతి అయిన వాడు అని ఇంద్రియాల పరంగా వ్యాఖ్యానించుకోవచ్చు. నమః కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. ఇది ఈ అనువాకంలో ఆఖరి మంత్రం, చాలా గొప్ప మాటది. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమస్

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Ujjate yena devesho Bhagavan Ambikapatihi. ఏ తపస్సు అంబికాపతికి పూజ అవుతుందో, ఏ తపస్సు అంబికాపతిని సంతృప్తి పరుస్తుందో, ఆ తపస్సు నేను చేయాలనుకుంటున్నాను గనక అది ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, కాలం ఏమిటి అని అడిగాడు ఇక్కడ. ఎందుకంటే సర్వకాలములు భగవంతుడికి శ్రేష్టములే, కానీ మన సాధనకు కొన్ని విశేషములు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే పంటలు మనం ఎప్పుడూ కావలసిందే, కానీ పంటలు పండించడానికి కొన్ని సీజన్స్ ఉంటాయి. ఆ ఋతువుల్లో కాలం అనుకూలించినప్పుడు మనం వేసేటటువంటి ప్రయత్నాలు వ్యవసాయాలు తొందరగా ఫలించే అవకాశం ఉన్నది. గ్రీష్మకాలంలో వ్యవసాయానికి వర్షాకాలం వ్యవసాయానికి తేడా లేదు. అలాగే మనం చేసే సాధనలకు కూడా కొన్ని పవిత్ర కాలములు ఉంటూ ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళు మనకి ఈ కాలముల్లో చేయి, ఆ కాలముల్లో చేయి అని చెప్తూ ఉంటారు. అలాగా కొన్ని ప్రధానమైన దేశములు కాలములు రెండు చెప్తున్నాడు. దేశము కాలము ఈ రెండు సమకూడాలి, దానికి తోడు దీక్ష. ఈ మూడు సమకూడితే ఆ తపస్సు చక్కగా సిద్ధిస్తుంది నాయన. అందుకు ఉత్తమమైనటువంటి ఋతువులు కొన్ని ఉన్నాయి. ప్రతి ఋతువులో కూడా ఉత్తమ కాలాలు ఉంటాయి, కనుక ప్రతి ఋతువు శ్రేష్టమే. అందులో హేమంతము శిశిరము సాధనకి చాలా శ్రేష్టమని మళ్ళీ చెప్తున్నాడు. హేమంతము శిశిరము అంటే మనకు మార్గశిరము పుష్యము మాఘ పాల్గొనములు వచ్చినటువంటి విశేషములు. అలాగే శరత్కాలం ఒక విశేష కాలంగా చెప్పారు, వసంత ఋతువు కూడా చెప్పారు. ఇక సూర్యగ్రహణ కాలము, పూర్ణిమ ఇలాంటి పుణ్యతిథులు, వాతావరణంలో కూడా తీవ్రమైన చలి గాని తీవ్రమైనటువంటి వేడి గాని లేని చోట్లు కావాలి. ఇంకా మరికొన్ని విషయాలు ఇతర పురాణాల్లో కూడా చెప్పిన మనం ఒక్కరు స్మరించుకున్నట్లయితే, శుద్ధి లేని చోట తపస్సు చేయరాదు. ఇది ముఖ్యం. శుద్ధి అనేటువంటిది ముందు భూశుద్ధి ఎలా జరుగుతుందో చెప్పారు. మనం ఉన్నటువంటి భూమి ఇది శుద్ధి కావాలి అంటే మట్టి భూమి అయితే దున్నితే గాని శుద్ధి కాదుట, దున్నాలి. అక్కడ కొంతైనా దున్నాలి. అందుకే జనక మహారాజు యజ్ఞం చేసే ముందు భూమిని దున్నాడని చెప్తారు. అద్దున్నితే గానే అది యజ్ఞానికి తపస్సుకి వినియోగింపబడదు. అదే మనం శిలామయమైనటువంటివి అంటే ఇప్పుడు మన ఇళ్లలో వేసుకున్న ఫ్లోరింగ్ అనుకోండి, అదైతే మాత్రం తడి గుడ్డతో తుడిస్తే గానీ అక్కడ సాధన చేయడానికి లేదు. ఇది ప్రత్యేకంగా చెప్పారు. శుద్ధి కావాలి, పైగా అక్కడ దుమ్ము ధూళి లేని చోటు కావాలి. అంటూ మైలా మొదలైనవి ఉన్న ఇళ్ళు సాధనలకి పనికిరావు. అక్కడ ఏ మంత్రం చేసినా ఏ స్తోత్రం చేసినా ఫలించదు. ఇవన్నీ సాధకులకి చాలా ముఖ్యమైన విషయములు. ఈ విషయంలో మనకి భాగవతంలో కూడా చెప్పబడుతూ ఉంటాయి, ఉద్ధవ గీతలో కొన్ని చెప్పారు. అదేవిధంగా ఇతర పురాణాల్లో కూడా ఉన్న అంశములు సాధకులకు పనికొచ్చేవని చెప్తున్నాం. అలాగే కేవలం కర్ర మీద కానీ రాయి మీద కానీ గుడ్డ మీద కానీ కూర్చుని జపం చేసినా తపస్సు చేసినా మంచిది కాదు. కర్ర రాయి గుడ్డ ఈ మూడు పనికిరావన్నాడు ఇక్కడ. ఒకవేళ పీట వేసినా దానిపై దర్భాసనము చిత్రాసనము కంబళి ఆసనము వేసుకోవాలి. పైగా వస్త్రధారణ నుంచి చాలా మందికి తెలిసిన విశేషములే, ఈ సాధన కావాలయ్యా కనుక ఏకాంతమైన స్థలమై ఉండాలి. పాడుపడ్డ చోట్లు గాని శిథిలమైనటువంటి ప్రాంతములు గాని కూడదు. ఎందుకంటే అక్కడ దుష్టశక్తి సంచారంతో నువ్వు ఎంత చెప్పుకున్నా ఉత్తిష్ఠత భూత పిశాచాహ అన్నంత తొందరగా ఉత్తిష్ఠత కావవి, అవి కూడా ఉంటూ ఉంటాయి. అంతేకాదు తపస్సు చేస్తున్న వాడి తపస్సును కబళిద్దామని చూసి కొన్ని దుష్టశక్తులు ఉంటాయి. ఎందుకంటే బ్రతుకున్నంతకాలం ఒక్క సాధన కూడా చెయ్యకుండా, ఎందుకంటే నమ్మకాలు బాగు చేసుకోవడానికి అవకాశం ఈ దేహంలో తప్ప ఇంకో దేహంలో లేదు, గుర్తుపెట్టుకోండి. కనుక దీపం ఉండగా ఇల్లు చెక్క పెట్టుకోవాలి, దేహం ఉండగా సాధన చేసుకోవాలి. ఆ తర్వాత ఏం లాభం లేదు. ఆ తర్వాత చూర్లు పట్టుకు వేలాడము, ఇంకోటి ఉంటి మీదకు దూరాలని ప్రయత్నించడం ఇది జరుగుతుంటుంది. వాడు ఉత్తిష్ఠత భూత విశాఖ నీళ్లు చల్లగానే అంత దూరం పరిగెట్టాల్సి వస్తుంది. కానీ వాడు చేస్తున్న జపం నుంచి వచ్చే శక్తిని పుచ్చుకుని బతికేద్దామని కొందరు చూస్తూ ఉంటారు. అందుకే జపం చేసేటప్పుడు మాల కనబడకుండా వస్త్రాన్ని కప్పుకోవడం ఇవన్నీ అందుకోసం. వాళ్ళు దృష్టి మాత్రం చేత కబళించగలరు. అలాగే జపాన్ని బయట కనకూడదు. ఇవన్నీ పెద్దవాళ్ళు ఊరికనే చెప్పలేదు. మనం చేసేటప్పుడు చుట్టూ ఎన్ని రకాలు ఉంటాయో చూడగలగాలంటే వేరే చూపు కావాలండి. మనం తేలిగ్గా తీసి పారేస్తాం. నమ్మకం లేని వాడికి జపం కూడా అక్కర్లేదు, దాన్ని నమ్మితే దీన్ని కూడా నమ్మాలి. కనుకనే పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్పారు. కొంతమంది ఎన్ని చేసినా ఎన్ని జపాలు చేసినా ఎందుకు ఫలించట్లేదంటే ఇదిగో ఇక్కడెక్కడో లోపం వస్తుంది అనమాట ఇవన్నీ. అందుకు ఆ శుచి అయిన చోటు అనేది చాలా ప్రధానంగా చెప్తున్నారు. మన ఇంటిని శుచి చేసుకుని కానీ చెయ్యలేం, కానీ క్షేత్రాదులు స్వతసిద్ధంగా శుచి గనక శక్తివంతంగా చార్జ్డ్ అనమాట. అలాంటి చార్జ్డ్ అయిన చోటుకు వెళ్ళినప్పుడు తొందరగా అవుతుంది. మీరు పచ్చ కట్టెని మండించడం మహాకష్టం, ఎండిన కట్టెని సులభంగా మండించగలం. అదేవిధంగా క్షేత్రములన్నీ ఎండిన కట్టె వలె సులభంగా మనకి సాధనకి పనికొస్తాయి. కనుకని ఇక్కడ ప్రత్యేకించి కాలములు ఇవన్నీ పిల్లవాడికి చెప్తున్నాడు తండ్రి. ఎవరు మధ్యంధనుడు అడిగిన పిల్లవాడికి, పైగా తీవ్రమైనటువంటి వేడి గాని తీవ్రమైనటువంటి చలి గాని ఉన్న చోట్లలో చేయరాదు, ఎందుకంటే శరీరం స్వస్థతగా ఉండాలి. స్థిర సుఖమాసనం అని చెప్పాడు పతంజలి యోగ సూత్రాల్లో. కనుక నీ శరీరాన్ని క్షోభింపజేసుకునే పరిస్థితి చుట్టూ ఉండకూడదు. అలాగని సుఖాలు మరిగి కాదు, సుఖంగా సుఖాసనం వేసుకోమన్నారు కనుక నేను ఈజీ చైర్లో జపం చేస్తానంటే కాదు అక్కడ అర్థం. దాంతో ఎక్కడికెక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. పైగా రాత్రుల్లో కూడా కొన్ని సాధనలు చేసుకోవచ్చు. కొన్ని మంత్రాలకి రాత్రులు చాలా ప్రత్యేకించి ఆ రాత్రి సాధనలు చాలా విశేషంగా చెప్పారు. అంతర్ముఖత్వానికి రాత్రి ఉపాసనలు చాలా విశేషంగా పనిచేస్తాయి. పైగా ఎత్తైన పర్వత శిఖరాల్లో చేసే సాధనలు చాలా విశేషంగా ఉంటాయన్నారు. నదీ తీరములు, సముద్ర తీరములు, దేవాలయములు, ఎత్తైన పర్వత ప్రాంతములు, అవి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి సుమా. ఇక శివక్షేత్రములన్నీ కూడా అత్యధికమైన ఫలితాన్ని ఇస్తాయి. పైగా ఏకాంతానికి భంగం కాని చోట్లలోనే సాధన చేసుకోవాలి. కోనేరులు, తోటలు, ఇత్యాదులు కూడా సాధనకి చాలా అనుకూలమైనవి. పైగా మనస్సు ఎక్కడ కూర్చుంటే వెంటనే ఒక ఆనందానుభూతిని, తృప్తిని చెందుతుందో ఆ చోట అన్నిటికంటే గొప్పదయ్యా అన్నాడు. ఇంత చెప్పి అది ఎందుకు చెప్పాడండి? మన వైబ్రేషన్స్ అని అంటూ ఉంటాం కొంతమందికి. కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు ఏదో తెలియని అశాంతి, ఎందుకో తెలియదు. కనుక ఆ చోట్లలో అటువంటి మనస్సుకు ఒక దైవం వైపు వెళ్ళగలిగేటువంటి ఒక స్థితిని ఇచ్చే వాతావరణాలు ఉంటాయి, అవి చాలా శ్రేష్టం సుమ. అలాగే శరీరాన్ని తీవ్రంగా ఉపవాసాలతో కృషింపజేసుకున్నా జపం చేయలేరు, అలాగే శుభ్రంగా తిన్నా చేయలేరు. అందుకు సాత్వికమై యుక్తమైన ఆహారాన్ని తీసుకోవాలి. అంటే భారతీయులు చెప్పే అన్ని మార్గములు ఒకే మూలం నుంచి పుట్టాయి, వేద మూలం నుంచి. మీరు అది యోగం అనండి, జపం అనండి, ఏమనండి, ఇప్పుడు రకరకాల యోగాలు మనకు వస్తూ ఉన్నాయి. ఒకటి చెప్పింది ఇంకోటి చెప్పడం, ఎందుకంటే వీడి శిష్యులు వీడికి ప్రత్యేకం ఉండాలి గనక సమన్వయం అనేది లోపం అవుతుంది. కానీ భారతీయ సంస్కృతిలో జపయోగం కూడా చాలా విశేషం. అసలు అన్నిటికంటే గొప్ప యజ్ఞం జపయజ్ఞం, అందుకే దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. కథతో పాటు సాధనకు పనికి వచ్చే విషయాలు కావాలి కదా. అన్ని యజ్ఞాల కంటే గొప్పది జపయజ్ఞం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నారు. ఎందుకంటే అంతర్ముఖులే ధ్యానంలో మనస్సును పరమాత్మ యొక్క నిలపడం చాలా శ్రేష్టము అని నేను చెప్పగానే, శ్రేష్టమని మీరు అనుకోగానే అయిపోలేదు, అది నిలపడం మహాకష్టం. అంతే కదండి, మానస వనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగనే వారు ఎందరో మహానుభావులు కానీ వాళ్ళు దొరకడం మాత్రం మహాకష్టం. మనస్సు అనే కోతిగాన్ని నిలపాలంటే మహాకష్టం. ధ్యానం అక్కడికి కానీ జరగదు. కానీ జపం అనేది ఉన్నదే, అది అటు మనస్సుకి ఇటు బాహ్యానికి మధ్యలో ఉంటుంది అది. కనుక ఇందులోంచి అందులోకి తీసుకెళ్ళడానికి జపం అన్నిటికంటే గొప్పది. కొంతమంది నా జపం చేస్తూ ఉంటే మనస్సు నిలబడలేదండి అంటూ ఉంటారు. నిలబడకపోయినా పర్వాలేదు, చేయండి అంతే. ఎందుకంటే మనసు నిలబడకపోయినా శబ్దం పనిచేస్తుంది కదా. శబ్దం ప్రాణశక్తిలో స్పందన తెస్తుంది, ఇది అన్నిటికంటే ముఖ్యం. అది తప్పకుండా నీలో ఉన్నటువంటి దుస్సంస్కారాలని దహనం చేసి సత్సంస్కారముల్ని మేల్కొలిపి చిత్తశుద్ధికిచ్చి క్రమంగా నేను ధ్యానంలో పండేలా చేస్తుంది. జపంతో ధ్యానం కలిపి చెయ్యవచ్చు, కానీ ధ్యానం కుదరకపోయినా జపం చేసుకోవచ్చు. ఒకవేళ జపము ధ్యానము కలిపి చేస్తే అది పెద్ద యోగం, అది సగర్భం అని చెప్తారు. జపాల్లో హై స్టేజ్ అది. కనుకని ఏదోలా జపం చాలా విశేషం. అందుకే యజ్ఞానాన్ జపయజ్ఞోస్మని స్వామి ప్రత్యేకించి భగవద్గీతలో చెప్పడానికి కూడా కారణం అది. అదే మంత్రజపం, నామజపం, ఏదైనా నామజపం కూడా జపయజ్ఞమే తెలుసుకోండి. మంత్రోపదేశం లేకపోతే నామమే మంత్రం, దాన్నే అలా చేసుకుని సిద్ధి పొందుకోవచ్చు. కానీ ఏ మంత్రం ఏ నామం అని కాదు, నువ్వు ఎంత గట్టిగా చేసేవనే దాని మీద సిద్ధి ఉంటుందంటే. మహామంత్రాలు పొంది కూడా సాధన చేయడు ఒకడు, ఒకడొక్క నామాన్ని గట్టిగా పట్టుకుంటాడు వాడు పొందని ముక్తిని వీడు పొందగలడు. ఎందుకు సాధన తీవ్రత, శ్రద్ధ. శ్రద్ధ అంటే గురువాక్యంపై శాస్త్రవాక్యంపై అచంచలమైన విశ్వాసం శ్రద్ధ. శ్రద్ధ లేని వాడికి ఏ జపము సిద్ధించదు, ఏ సాధన సిద్ధించదు. కనుక గురువుని దైవంగా, గురువాక్యం శాస్త్రంగా భావించి చేసింది శ్రద్ధ, అది చాలా ప్రధానం. అందుకని నాయన శ్రద్ధతో నువ్వు ఈ చెప్పిన చోట్లలో ఈ చెప్పిన కాలాల్లో తపస్సు చేసుమా. పైగా అన్నిటికంటే గొప్ప తపస్సు ఏదంటే, ఏది పరమాత్మ అనుగ్రహం కోసం చేస్తామో అదే గొప్ప తపస్సు అన్నాడు. తపస్సులు అనేక రకాలు ఉంటూ ఉంటాయి, రకరకాల దీక్షలు పడుతూ ఉంటాం మనం. కానీ పరమాత్మ అనుగ్రహం కోసం చేసినటువంటి తపస్సు మాత్రమే ఉత్కృష్టమైన తపస్సు అనిపిస్తుంది సుమా. అది జనన మరణాలు లేని శివసాయుజ్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల నువ్వు శివపదం పొందాలనుకుంటే శివుని సేవ చేసి నిరంతరం శివారాధనతో జపం చేసేటప్పుడు దానికి కొన్ని అంగములు కూడా ఉంటాయి. జపం అంటే కేవలం మంత్రజపం చేయడం మాత్రమే కాకుండా దానికి అంగముగా పూజ, స్తోత్రము, ఇచ్చాదులు కూడా, కవచము, ఇవన్నీ కూడా కలుస్తాయి. కలిస్తేనా జపం సాంగోపాంగం అవుతుంది సుమా. కనుకనే నువ్వు శివారాధన చేస్తూ ఈ జపాన్ని చేయాలి. పదమాస్థాతు మాస్థాచేత్ కురు సేవాం ఉమాపతే, ఉమాపతిని సేవించు. నిజంగా తండ్రి అంటే ఈయనేనండి. తండ్రి హరిజేరిమని ఏడి తండ్రి తండ్రి అన్నట్లుగా భగవద్ అభిముఖంగా ప్రేరేపణ చేస్తున్నాడు పుత్రుణ్ణి. శివసేవార్చనం కర్తం యదివాంఛా తవోత్తమం. అసలు తపస్సు అంటే ఏమిటి అని అడిగేవే గొప్ప తపస్సు. శివసేవ చెయ్యాలి, శివుడు అనుగ్రహం పొందాలని అనుకున్నదే అదే పెద్ద తపస్సు అన్నాడండి. ఇంత చెప్పి ఈ మాట అన్నాడు. ఇది చాలా ముఖ్యమైన మాట. ఆ పరమాత్మ సంతోషించాలి, దానికి ఏం చేయాలని అడిగేవే ఇదే పెద్ద తపస్సు. ఎంతమందికి పుడుతుంది అయ్యా ఈ బుద్ధి? కనుకనే శివానుగ్రహం పొందాలని అనుకోవడమే, శివ సేవ చెయ్యాలనుకున్న కోరికే పెద్ద తపస్సు అన్నాడు. భగవంతుడిని సేవించాలన్న కోరికే పెద్ద తపస్సు. చాలు, దానితో నీకు అన్ని వస్తాయి అన్నాడు. ఏంటి మాట అంటే, కోరుకున్నంత మాత్రం వచ్చేస్తాయా? వస్తాయి. ఆ కోరిక ఊరుకోలేదు. ఆ కోరిక నేను తప్పకుండా తరింపజేసింది. ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు, చిన్నపాటి శివ ప్రీతి మన మనస్సులో కలిగినా అది తప్పకుండా మనకు ముక్తినిస్తుంది. ఇందులో సందేహమేం లేదు. పరమహంస చెప్పిన మాట అదే, నువ్వు ఒక్క అడుగు ఆయన వైపు వేస్తే 10 అడుగులు నీవే పోస్తాడని చెప్పాడైనా. అది గుర్తుపెట్టుకుంటే చిన్నపాటి ఆ కోరిక పెద్ద తపస్సు. చాలు, అది అన్ని తెచ్చేస్తుంది నీకన్నాడు. అంటే కోరుచు కూర్చుంటే అని కాదు, ఆ కోరిక కోరికతో ఆగదు, అది నీ దించుతుంది ఇందులోకి, అది అన్ని తీసుకొస్తుంది. ఇది చెప్పాడు మహానుభావుడు చిట్ట చివరి మాటగా. కనుకనే నువ్వు తప్పకుండా అడిగేవే సంసారం నుంచి ఎలా తరిస్తానని, తరిస్తావు ఇందులో సందేహం లేదు. ఎందుకంటే సంసార క్లేశ నాశకుడు పరమానంద దాయకుడైన పరమేశ్వరునిపై నీ చిత్తము అటువైపు మళ్ళింది గనక ఇది చాలు నీకు, అటువైపు మళ్ళీతే చాలు అంటూ మధురమైన ఆకారం కలిగినటువంటి ఆ శివస్వరూపాన్ని వర్ణించట. ఎలా ఉంటాడా శివుడు అనేది అది ధ్యానిస్తూ ఆరాధన చేసుకో అని ఆరాధనా కార్యం ఎలా చెయ్యాలనే విధానాన్ని కూడా ఉపదేశించాడు తండ్రి. అయితే ఇప్పుడు అడిగాడు, రకరకాల క్షేత్రములని చెప్పేవే, నేను అన్నీ తిరగను, నువ్వే చెప్పు ఏ క్షేత్రానికి వెళ్ళమంటావు అని అడిగాడు తండ్రి. అప్పుడు ఏ దేశ సర్వలోకేషు చంద్రాలంకృత మస్తక సాన్నిధ్యం కురితే యత్ర శివ కారుణ్య విగ్రహ. కారుణ్య విగ్రహుడైన శివుడు చంద్రశేఖరుడు ఎక్కడ సన్నిధి వహించాడో ఆ చోటుకు వెళతాను నువ్వు చెప్పు అన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఏ చోటు చెప్తాడు? చిదంబరం. ఎందుకంటే అదే చెప్పుకుంటున్నాం గనక. కానీ నేను చెప్పాడు చూడండి జాగ్రత్తగా, సమాధానం ఎలా చెప్తున్నాడు. ఎందుకంటే గొప్ప జ్ఞాని ఈ గ్రంథం ఇచ్చినవాడు వ్యాసదేవుడు, సామాన్యుడు కాదు, బ్రహ్మజ్ఞాన ప్రతిపాదన చేసినవాడు. మరి శివుడు సన్నిధి చేసిన చోటు నాకు చెప్పు అంటే శివుడు సన్నిధి చెయ్యని చోటేది? ఎందుకంటే మనం అతి తెలివైన వాళ్ళం. భగవంతుడు ఎక్కడున్నాడంటే ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాడండి అంటాం, కానీ ఎక్కడ పెడితే అక్కడ చూడగలమా? కబుర్లకే ఎంతైనా చెప్పచ్చు, అంతటా ఉన్నాడండి అంతటా ఉన్నాడండి. అంతటా ఉన్నవాడి కోసం ఏ క్షేత్రాలు తిరగాలండి అంటాడు ఒకడు పెద్ద మేధావిలాగా. సంతోషం, కానీ అంతటా చూడగలిగితే తిరగక్కర్లే, చూసే వరకు తిరగాల్సిందే. కనుకనే ఇక్కడ ఈ మాటకి పిచ్చి ప్రశ్న, శివుడి సన్నిధి ఎక్కడా అని అడుగుతావా? ఎక్కడలేడయ్యా అనొచ్చు, అన్నాడు కూడా ఈయన, కానీ అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ప్రశ్నలోనూ ఒక తెలివైన మాట ఉన్నది చూడండి, ప్రశ్న ఎంత బాగుందో. ఎందుకంటే మనం శ్రద్ధగా పట్టించుకోం కనుక ప్రశ్నలు అర్థం కావు, సమాధానం తర్వాత అర్థం చేసుకోవచ్చు, ముందు ప్రశ్న అర్థం చేసుకుందాం. ఎత్ర శివః కారుణ్య విగ్రహః సాన్నిధ్యం కురుతే, ఈ మాట వేశాడండి. కారుణ్య విగ్రహుడైన శివుడు ఎక్కడ సన్నిధి చేసి ఉన్నాడు? ఇది మాట. శివుడు తత్వరూపంతో అంతటా ఉన్నాడు, కానీ కరుణతో ధరించిన విగ్రహంతో ఎక్కడున్నాడు? ఇది విగ్రహము అనగానే ఒక ఆకారం, ఒక ఆకారంతో స్వామి ఉన్నప్పుడు ఒక క్షేత్రం అనిస్తుంది. సర్వత్రా ఉన్నవాడు అంటే ఆకారం లేదానికి, ఆకారం లేకుండా నిరాకారుడే నిరంజనుడే సర్వత్రా ఉన్నాడు. ప్రహ్లాదుడు వారు అదే చెప్పారు, సర్వత్రా విష్ణు ఉన్నాడు అంటే నిరాకారుడే నిరంజనుడే సర్వత్రా విష్ణు ఉన్నాడు. కానీ హిరణ్యకశిపుడు ఏమనుకుంటున్నాడు? ఆకారం ధరించి సర్వత్రా ఉన్నాడని పొరబడబడుతున్నాడు అతను. ఓహో, తమరు గోల అదా? సరే, అంతటా ఆకారం లేని వాడై ఉన్నవాడెవడో వాడు నీ కోసం ఆకారం ధరించి కనబడతాడన్నాడు అంతే. ఎవరు? ప్రహ్లాదుడు అన్నాడు. ఆలస్యం స్తంభం చీల్చుకొచ్చాడు అంతే కదా, తర్వాత కదా మనకు తెలిసింది. అందుకు ఇక్కడ అంటున్న మాట ఏమిటండి, కారుణ్య విగ్రహుడైన శివుడు ఎక్కడుంటాడని అడిగాడు. కారుణ్య విగ్రహుడు అంటే ఇదేమిటిది? పంచదారతో చేసే బొమ్మ పంచదారపు బొమ్మ, వెండితో చేసే బొమ్మ రజత విగ్రహం, స్వర్ణంతో చేసే బొమ్మ స్వర్ణ విగ్రహం. మరి ఈయన విగ్రహం ఏంటండి? కారుణ్య విగ్రహం. మన విగ్రహము? మన విగ్రహం పంచభూత వికార విగ్రహం. పరమాత్మ విగ్రహము కారుణ్య విగ్రహం. ఇది రెండు, ఈ మెటీరియల్ వేరు, ఆ మెటీరియల్ వేరు, ఇది తెలుసుకోవాలి. కానీ ఇది కూడా అట్లాంటిది అనుకోవద్దు. ఆయన విగ్రహం కారుణ్య విగ్రహం, సువర్ణ ప్రతిమలో సువర్ణం తప్ప మరే ఉండదు, కారుణ్య విగ్రహంలో కారుణ్యం తప్ప మరొకటి ఉండదు. పరమాత్మ శరీరం అంతా దయ దయ దయ, ఆయన రూపమంతా దయ. ఎందుకంటే రూపం అక్కర్లేని వాడు రూపం ధరించాడు. ఎందువల్ల? అవసరమా? అనుగ్రహం. అనుగ్రహంతో రూపం ధరించాడు కనుక ఆయన రూపమంతా అనుగ్రహమే. కనుక కారుణ్య విగ్రహ అనే మాట చూపించాడు. కరుణ పుట్టి సర్వవ్యాపకుడైన పరమాత్మ ఒక చోట వచ్చి కూర్చుంటే అది క్షేత్రం అవుతుంది. కనుక కారుణ్య విగ్రహుడైన శివుడు ఎక్కడ సన్నిధి చేశాడో చెప్పు అంటే ఈ మహానుభావుడు చెప్తున్నాడు తండ్రి. శివస్య సన్నిధి సర్వ ప్రపంచోసు దయానిధే, కరుణానిధి అయిన పరమేశ్వరుడికి ప్రపంచమంతా ఆయన సన్నిధి. ఎందుకంటే ఆయన కరుణ లేని చోట ఏదో చెప్పు. ఉదయిస్తున్న సూర్యుడిలో ఆయన దయ ఉంది, వీస్తున్న గాలిలో ఆయన దయ ఉన్నది, ప్రవహిస్తున్న నీటిలో ఆయన దయ ఉన్నది లేదా? ఆ దయ లేకపోతే ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచమంతా ఆయన దయ ప్రవహిస్తుందండి, పట్టుకోగలగాలి. కానీ ఉదయించే సూర్యంలో ఆయన దయ ఉంది, అందులోంచి ప్రాణశక్తిని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు అడిగినా అడగకపోయినా నీకోసం నీటినిచ్చాడు, నీకోసం గాలినిచ్చాడు, చైతన్యాన్నిచ్చాడు. ప్రపంచమంతా దయ దయ దయ, శివుడి దయ తప్ప ఇంకోటి లేదు. అందుకే దయానిధి అయిన శివుడి సన్నిధి కాని చోటేదయ్యా ఈ ప్రపంచంలో, ఈ కోణంలో చెప్తున్నాడు ఆయన. అందుకే తమిళనాట ఒక మాట ఉన్నది, అన్వే శివం అని అంటారు తమిళు. శైవ సిద్ధాంతంలో మంత్రం అది, అన్వే శివం. అన్వే అంటే ప్రేమ, అన్వే శివం అంటే ప్రేమ ఏ శివుడు. ఎంత చక్కటి మాట చూడండి. ఏమిటా ప్రేమ? మనకి ప్రేమ అనే మాట కూడా చాలా భయంకరంగా తయారైంది ఈ రోజుల్లో. ఈ రోజుల్లో ఉంటే ఎప్పటి నుంచో పాడవడం మొదలైంది ఆ శబ్దం. కానీ ప్రేమ రూప ప్రియంకరి అని చదువుతాం లలితా శాస్త్రనామాల్లో. ప్రేమ అనే శబ్దం చాలా గొప్పది. అసలు వేదంలో ప్రేయసి ప్రియే అనేటువంటి మంత్రం కూడా ఉన్నది. కానీ శబ్దాలన్నీ చాలా తక్కువగా వాడడం వల్ల ఇప్పుడు అసలు శబ్దం వినబడగానే ఏదోలా వినబడుతుంది మనకి. కనుక ప్రేమ, పరమాత్మని ప్రేమకి దయ అని పేరు, ఆయనపై మనకున్న ప్రేమకు భక్తి అని పేరు. కనుకనే ఆయన్ని ప్రేమ ఏమిటి? దయ. కరుణయే శివుడు, ఇదొకటి మాట. సర్వ జగత్తుకి శుభం కలిగించడం ఆయన స్వభావం, అందుకే శివుడు ఆయన పేరు. అందుకే కృష్ణ పరమాత్మ భారతంలో చెప్తాడు, శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత. సర్వజీవులకి శివమివ్వడం ఆయన స్వభావం, కనుక శివుడు అని పేరయ్యా. శివం అంటే శుభం. శుభం ఇవ్వాలి అని ఆయనకు అనిపిస్తేనే కదా మన శుభం వస్తుంది. ఆయనకు శుభం ఇవ్వాలని ఎందుకు అనిపిస్తుంది? మనం ఏదో ఇస్తామనా? మనకి ఎవరికో ఏదో ఇవ్వాలనిపిస్తుంది, వాడు ఏదో ఇస్తాడని. అంతే, ఇంకేమీ లేదు. ఏదీ లేదండి, ఊరికనే ఇచ్చానంటే పుణ్యం వస్తుందని, అది కూడా ఏదో ఉంటుంది అక్కడ. కానీ పరమాత్మ ఇన్ని ఇచ్చాడండి, ఇందాక చెప్పినవన్నీ ఆయన ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అవుట్ ఆఫ్ లవ్, అది ఆంగ్లంలో చెప్పాడు. కేవలం ప్రేమతో ఇచ్చాడు, దయతో ఇచ్చాడు. అందుకే ఏం అవసరం లేదు, దయ. అందుకు దయానిధి అయినటువంటి ఆ పరమాత్మ కృపతోనే సర్వప్రపంచంలో సన్నిధి వహించాడయ్యా. నాత్సేవ పుత్ర సుమతే తద్విముక్తం జగత్ క్వచిత్. శివుడు లేని చోటు ఈ ప్రపంచంలో అణువు కూడా లేదు సుమా. శివం లేకపోతే శవమే, ఆయనే అంతా వ్యాపించున్నాడు. భావయంతి నయే బుద్ధ్యా తద్విధం సకలం జగత్. కనుకనే సర్వం శివమయం జగత్ అనే జ్ఞానం కలగనంత వరకు చిత్తము పండలేదని అర్థము. చిత్త పాకేనతే హీనా సదా ముహ్యంతి జన్మసు. ఎవరైతే సర్వం శివమయమని తెలుసుకోరో వారు ఇంకా మోహంలో పడి జన్మలెత్తుతూ ఉంటారు. ఒక్క మాటలోనే మొత్తం ఉన్నదండి. కనుకనే కోటి శాస్త్రాల సారం ఒక్క వాక్యంలో చెప్తాను విను అంటాడు సూత పౌరాణికుడు. సూత సంహితల వాక్యం చిట్ట చివరి చాప్టర్లో మొత్తం అన్ని అధ్యాయాలు పూర్తి చేసి చిట్ట చివరికి అన్ని ఉపనిషత్తుల గురించి చెప్తాడు సూత సంహితలో. నేను చెప్పాను సూత సంహిత గురించి మీకు. చెప్పి చివరికి ఒకటే మాట చెప్తాడు, జ్ఞానం అంటే ఒక్క వాక్యంలో చెప్తున్నాను విను, సర్వం శివమయం జగత్. ఇదొక్కటి, సర్వం శివమయం, విశ్వమంతా శివమయం, మరొకటి లేదు. ఇదొక్కటే జ్ఞానం, ఇంకోటి లేదు. విశ్వమంతా శివమయం అయినప్పుడు నువ్వెవడివి? విశ్వం నుంచి విడిగా ఉన్నావా? నువ్వు అందులో పడేవి కదా, కనుక నువ్వెవడివి? శివోహం. ఇదే జ్ఞానం అంటే. అది రాలేదా? అది రానంత వరకు పుడుతూనే ఉంటావు. మరి నాకు అనిపించట్లేదండి అంటే జన్మలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అది పోవాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. అది ఇక్కడ మొదలెట్టాడనమాట. సర్వం శివమయం జగత్ అని తెలిసే వరకు పుట్టుకు పుడుతూ ఉండాలి. అయ్యా మీరు శివమయం జగత్ అన్నారు, విష్ణుమయం జగత్తా? శివమయం జగత్ అని మళ్ళీ అడగద్దు దయచేసి. ఉపనిషత్తు భాషలో సర్వం బ్రహ్మమయం జగత్. మళ్ళీ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అనుకునేరు. బ్రహ్మ అంటే పరమాత్మ. ఆ పరమాత్మనే శివుడని, ఆ పరమాత్మనే విష్ణు అంటాం. కనుక సర్వం పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే, హరియట హరుడట అఖిలాండ కోటులట, అందరిలో పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే. అంతటా ఉన్నాడు. సకల భూతముల యందు నీవయ్యుండ మదిలేకపోయిన దుడుకు గల నన్ను ఏ దొరకుడుకు బ్రోచురా అన్నారు చక్రశ్రవణ. అన్నిట్లో ఉన్నవట, నాలో లేవుట. నాలో లేవుటండి, లేడా, ఇంట్లోనే ఉన్నాడు. అన్నిట్లో ఉన్నప్పటికీ నాలో నిన్ను చూడలేకపోతున్నానే అని బాధ అనమాట. ఆ చూడలేకపోవడమే దుడుకు అంటే అజ్ఞానం. ఇంత చక్కటి మాట చూడండి. కనుకనే సర్వము శివమయమని తెలిసేటంత వరకు కూడా వాడికి చిత్త పాకము కాలేదు, అంటే వాడికి మెచ్యూరిటీ రాలేదు. స్పిరిచువల్ మెచ్యూరిటీవే మోక్షం అంటే మనమేంటో కాదు. అది రావాలయ్యా, అది రావడం కోసం సాధన చేయాలి. అంతా శివమయం అని తెలియడం కోసం ఒకటెవరు కూర్చుని సాధన చేయాలట. అందుకే మడి కట్టాలండి. మడి అంటే తడిబట్ట తీసుకట్టాలి కదా. ఈ సదాచారాన్ని ఎప్పుడు నిందించద్దు, దాని ప్రత్యేకత దానికి ఉంది. మడి కట్టాలి. మడి అనే మాట గురించి, మడి అనే మాట ఆచార పరిభాషలో వదిలి వ్యవసాయ పరిభాషలో చెప్పండి. మడి కట్టడం అంటే మీకు బాగా తెలుస్తుంది, పచ్చని గోదావరి సీమలో ఉన్నారు గనక మడి కట్టడం అంటే తెలుస్తుంది. ఏమిటి మడి అంటే? నారుమడి. పంట పండించే ముందు మడి కడతారు. ఏమి పొలం అంతా పంట వేయాలి, పొలం అంతా ముందు వేయొచ్చుగా, నారుమడి ముందు వేస్తారు. ఈ నారుమడిలో అవసరమైన విత్తనాలన్నీ వేసి దాన్ని పరిరక్షిస్తూ అది ఒక దశక తర్వాత వచ్చిన తర్వాత తీసుకుని పొలం అంతా వేస్తారు. కనుక సర్వం శివమయం జగత్ అనే పంట పండించే వరకు కూడా నువ్వు నియమబద్ధంగా సాధన చేస్తూ ఒక చోట మడిగా ఏకాగ్రంగా సాధన చేయాలి. ఇది చెప్తున్నాడు ఇక్కడ, అర్థమైంది కదా. అందుకే ఇవన్నీ అవసరమే. ఎప్పుడు పొలం పూర్తిగా వేసే వరకు మడి ఎంత అవసరమో అదేవిధంగా సర్వం శివమయం అనే జ్ఞానం సిద్ధించే వరకు కూడా ఈ ఆచారములు వ్యవహారములు సాధనలు ఇవన్నీ అవసరమే. అందుకని పెద్ద మాటలంటూ ఇవి వదిలేస్తే అటుకి వెళ్ళలేక ఇటుకి ఉండలేక దెబ్బతింటారు. అందుకే మహానుభావుడు ఎంత చక్కగా చెప్పాడో చూడండి. అందుకు చిత్తపాకేనతే హీనాహ సదా ముహ్యంతి జన్మసు. కనుకనే చిదంబర రహస్యం అనే గ్రంథం కేవలం క్షేత్రమాహాత్మ్యం చెప్పడం కోసం ఉద్దేశించింది కాదు, అది పరతత్వ జ్ఞానం చెప్పడం కోసం పుట్టింది. చిదంబర రహస్యమే ఉపనిషత్ జ్ఞానం, అది ప్రధానమయ్యా నాయన. కనుక శివుడు ఎక్కడున్నాడు అని ప్రశ్న అడుగుతావేం నువ్వు? ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాడు. కలడం బోధి కలండు గాలి కలడు ఆకాశం పునని కుంభినిలాగా. అయితే నువ్వు అన్న విషయం పట్టి తపపాక విహీనాస్తే జ్ఞానహీనా వృథా జనాహ. తపపాకము లేనటువంటి వారు, జ్ఞానహీనులైనటువంటి వారు ఆ సిద్ధి కోసం క్రమంగా తమను తాము శుద్ధి చేసుకుంటూ సాధన చేయాలి గనక శివుడు కరుణతో కొన్ని చోట్ల ప్రత్యేకమైనటువంటి తన లీలాభిభూతుల్ని ప్రదర్శిస్తాడు. ఆ లీలాభిభూతులు ప్రదర్శించిన చోట్లే క్షేత్రములని చెప్పబడుతూ ఉంటాయి. ఎందుకంటే నది అంతా ప్రవహిస్తూ ఉన్నప్పటికీ కూడా మనం స్నానఘట్టాల దగ్గర దిగి మాత్రమే స్నానం చేయగలం. అంతేగాని గంగలో స్నానం చేయండి, ఎక్కడి నుంచో కొండ నుంచి దభీమను దూకి చేయలేము మనం గంగలోకి. స్నానఘట్టాల దగ్గర స్నానం చేయగలం. అలాగే భగవంతుడు సర్వవ్యాపకుడైన క్షేత్రాల్లోనే ఆయన పట్టుకోగలం. ఆ విధంగా నువ్వు అటువంటి స్వామి సన్నిధి చేసినటువంటి పవిత్రమైన క్షేత్రములు చాలా ఉన్నాయి. అందులో నువ్వు ఇప్పుడు వెళ్ళవలసిన చోటు చెప్తూ ఉన్నాను. అక్కడ అనేకములైనటువంటి దివ్యములైన వృక్షములతో ఉన్న మహారణ్యం అది. ఈ అనంత భూమండలంలో మేరువును ఆధారం చేసుకుని విస్తరిలేని భూమండలం ఇది. ఈ భూమండలం అంతా కూడా శివక్షేత్రమే. అందున ప్రత్యేకించి భరతావని, దీని గురించి వివరిస్తున్నారు ఇక్కడ. భారతావని క్షేత్రమే అన్నాడు. ఎన్నో క్షేత్రాలున్న పెద్ద క్షేత్రం భారతదేశం. అందుకే ఈ దేశంలో పుట్టడమే అదృష్టం. ఆధ్యాత్మిక జ్ఞానానికి మోక్షం అనే పంట పండించుకోవాలి అంటే దానికి తగ్గ సారవంతమైన భూమి ఒక్కటేనండి భారతదేశం, తప్ప మరొకటి కాదు. ఎన్ని మీరు ప్రయత్నించినా, ఈ మాట భాగవతం చెప్పింది, విష్ణు పురాణం చెప్పింది, మళ్ళీ ఇక్కడికి రావాల్సింది. భోగానికి కొన్ని భూములు, యోగానికి కొన్ని భూములు. ఇది యోగ భూమి, దీని స్వభావం యోగం. అయితే మరి భోగం అక్కర్లేదా అంటే యోగానికి ఎంత అవసరమో అంత భోగం ఇక్కడ చాలు. అసలు యోగం పొందే యోగం లేక భోగంతోనే బతుకులు వెళ్ళగొట్టే లోకాలు భూములు కొన్ని ఉన్నాయి. అక్కడ పుట్టకపోవడం మన భాగ్యం, ఇక్కడ పుట్టడం భాగ్యం. కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, చేసుకోకపోవడం దౌర్భాగ్యం. ఏం చేస్తాం? ఇక్కడ యోగాన్ని చూడలేకపోవడం అదొక పెద్ద, ఆ లక్షణాలు ఇక్కడ తేవాలని ఒక తాపత్రయం. ఇది చాలా ప్రమాదకరం అండి. నేను వాటిని నిందిస్తున్నాను నేను అనుకోను, కానీ ఉప్పుని ఉప్పు రుచితోనే ఉంచాలి, పంచదారని పంచదార రుచితోనే ఉంచాలి. దేని విలువ దానిదే. కానీ పంచదారని ఉప్పుగా మార్చాలని తాపత్రయం మాత్రం వద్దు, అలాగే యోగ భూమిని భోగభూమిగా మార్చాలని తాపత్రయం వద్దు. యోగ భూమి యోగానికి దెబ్బ కాకుండా. ఎప్పుడైతే యోగము వేదము ధర్మము జ్ఞానము స్వభావంగా గల భూమి నుంచి ఇది తీసే ప్రయత్నం మనం చేసామో, ఆ తీసే ప్రయత్నానికి చాలా పేర్లు పెట్టుకున్నాం, సెక్యులరిజం మొదలైన పేర్లు, అవన్నీ తీయడం మొదలైన దగ్గర నుంచి భారతీయత భారతదేశం క్షీణించడం మొదలైంది. ఇంద్ర సందేహం లేదు. మళ్ళీ భారత జాతి ప్రపంచంలో ఉత్తీర్ణం కావాలి అంటే, ఉత్కృష్టం కావాలంటే దీని ఆధ్యాత్మిక ప్రాణశక్తి కాపాడబడినప్పుడు మాత్రమే అవుతుందని మళ్ళీ వినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ యోగం తెలిసినటువంటి పాశ్చాత్యులు ఈ భూమి వైపు తిరుగుతున్నారు, జన్మ సార్థకత కోసం ఇటు తిరుగుతున్నారు. మనం ఈ మధ్య తెలిసిన వార్త ఏంటంటే, అమెరికాలో ఒక అమెరికన్ స్త్రీ ఆమె తన సంతానాన్ని కనడం కోసం బృందావనానికి వచ్చి అక్కడ సంతానాన్ని కనదుట. కృష్ణుడు పుట్టిన నడయాడిన చోట మనకు బృందావనం వెళ్తే అబ్బే ఎలా ఉందండి అంట. ఆమె చూసినది మనం ఏం చూడలేకపోయామో ఆలోచించింది. ఇక్కడ అది చూడగలిగే చూపు కోసమే ఈ ప్రవచనాలన్నీ మనం. కనుక భారతదేశమే శివ సాన్నిధ్యంతో ఉన్నటువంటి అయ్యా, ఎన్నో ఉన్నాయి ఇందులో శివ సన్నిధి కలిగిన క్షేత్రములు ఎన్నో ఉన్నాయని చెప్తున్నాడు వాజ్పేయి గారు. చెప్పినట్టు జిస్ దేశ్ మే సబ్ కంకర్ హే శంకర్ అన్నాడు మహానుభావుడు. ప్రతి రాయి శివుడు ఏం చెప్పాడు, ఆ సేతు సీతాచలం, సేతు రామేశ్వరం, సీతాచలం కేదారం. చెప్పండి ఆ సేతు సీతాచలం ఏమిటి? రామేశ్వరం కేదారం సర్వం శివమయం జగత్ అంతే. ఆ భావన ఈ దేశంలో ఉంటే లభిస్తున్నది మనకి. అందుకే ఈ పవిత్రమైనటువంటి ఈ దేశంలో పుట్టి కూడా ముక్తి కోసం ఎవడు ప్రయత్నించడో వాడు భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకునేవాడే సుమ. ఈ మాట మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ, భరతఖండం యొక్క గొప్పతనం. ఇలాంటి స్థలములు సహస్రాని మహీతలే, వేల కొలదిగా ఉన్నాయి సుమ ఈ పావన భరత భూమిలో. వీటిలో శివునికి ప్రియమైనవి చాలా ఉన్నాయి, కానీ ముఖ్యమైన చెప్తున్నాను విను. తేషు తిల్లవనం దివ్యం తపోవృద్ధికరం మహత్. తపస్సును వృద్ధి చేసుకోవాలంటే తిల్లవనం చాలా గొప్పది. తిల్లవనం అంటే చిదంబర క్షేత్రం ఉన్న వనం. అప్పుడు కేవల వనంగా ఉండేది, ఆలయాదులు లేవు. మీరు ఒకటి తెలుసుకోవాల్సిందంటే ప్రాచీన కాలంలో క్షేత్రములు ఎందు ఆలయాదులు లేవు. తర్వాత యుగాల్లో ఆలయాలు వచ్చాయి. ఎందుకంటే సూక్ష్మ దృష్టి నశించడం మొదలైన తర్వాత ఈ ఆలయముల ద్వారానే మనం అక్కడున్న తేజస్సును తెలుసుకోగలం. పూర్వం మహాత్ముల క్షేత్రానికి వచ్చితేనే ఆ దివ్యత్వం ఉందనేటువంటి ప్రగాఢమైన శ్రద్ధతో సూక్ష్మ దృష్టితో అక్కడున్న దైవాన్ని దర్శించగలిగేవారు. ఇప్పుడు మనకు అక్కడ ఏదో ఉండాలి, విగ్రహమో ఏదో ఉంటే అప్పుడు కనుక నమ్మలేము. ఎందుకంటే కలియుగంలో రాను శిలాదృష్టిలు వస్తాయట. అందుకే అరుణాచలం గురించి చెప్తారు, ప్రథమ యుగాల్లో జ్యోతిర్మయంగా కనబడిందని, తర్వాత యుగంలో స్వర్ణమయంగా కనబడిందని, ఆ తర్వాత తామ్రంగా కనబడిందండి, కలియుగంలో శిలగా కనబడిందిట. ఎందుకంటే మన దృష్టిలు శిలాదృష్టిలు, అది మాత్రం ఎప్పుడు జ్యోతి. ఎందుకంటే భౌతికమే సత్యం అనుకునే యుగం పేరు కలియుగం, భౌతికవాద యుగం, మెటీరియలిస్టిక్ అవుట్లుక్ అని అంటాం. అది కలిగిన యుగం. ఎన్ని చెప్పినది మాత్రం పోదు ఈ యుగంలో మనకి. కానీ పుణ్యభూముల్లో సంచరించాలంటే ఈ అవుట్లుక్ పనికిరాదండి. అందుకు ఆ క్షేత్రంలో ఎందు నిష్ట కలిగించడం కోసం ఇంత విస్తారంగా చెప్పడం జరుగుతుంది. తేషు తిల్లవనం దివ్యం తపోవృద్ధికరం మహత్ సర్వైరపు పురాణస్తదుత్తమం పరికీర్తితం. ఇంతవరకు వచ్చిన ప్రాచీన శాస్త్రములు అన్నింటిలోనూ దాని గొప్పతనం చెప్పారయ్యా అన్నాడు. అక్కడికి పురాణం అంటే ప్రాచీన శాస్త్రములు. ఎందుకంటే ఎప్పుడు మాట ఇది, ఏనాటి మాట, మనం ఇప్పుడు లెక్కలకు అందదు ఈ మాట కథ జరుగుతున్న సమయంలో. తస్య మధ్యగతం స్థానం, ఆ తిల్లవనంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను చూడు. అక్కడ తిల్లవనం మధ్యంలో సెంటర్ పాయింట్ లో శ్రీ మూలస్థాన నామకం, మూలస్థానం అనే క్షేత్రం ఉన్నది. ఎప్పటికీ మీరు చిదంబరంలో వెళితే నటరాజ మందిరం వెనక వైపు నుంచి తిరిగి వెళితే అక్కడ ఉంటాడు మూలస్థానం. ఆ శ్రద్ధతో వెళితే కనిపిస్తుంది. అక్కడ తిరుమూలనాథర్ అని పిలుస్తారు ఇప్పుడు ద్రవిడ భాషలో. తిరుమూలనాథర్, తిరు అంటే ఉండకూడదు, శ్రీ శ్రీ మూలనాథుడు అని, మూలనాథ లింగం అని. ఆ మహాలింగం అక్కడుంది, అక్కడికి వెళ్ళి జపం చేయమని చెప్పాడు. ఇప్పటికీ కూడా అక్కడ గాని చేసిన జపం ఉన్నదే అత్యధికమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పటికీ కూడా ఆలయం ఉంది తిరుమూలనాథర్ అనే పేరుతో. అప్పటికి ఇది తప్ప మరొట్లేదు ఈ మహానుభావుడు వెళ్ళినప్పుడు. అయితే అప్పుడు ఆలయం ఏమి లేవు, లింగం మాత్రం ఉంది అక్కడ. ఒక వృక్షపు మూలంలో మహాలింగం ఉన్నది ఇతర వెళ్ళేటం సమయానికి. ఆ దుర్గమమైన అరణ్యం, అడుగు కూడా పెట్టలేము ఆ సమయంలో. అంటే మహారణ్యం, ఎవరో కొద్ది మంది సూక్ష్మ శరీరాలతో సంచరించేటువంటి సిద్ధులు మాత్రమే వెళ్ళగలిగే తప్ప మానవ మాత్రుడు వెళ్ళలేనటువంటి మహారణ్యం అది. అక్కడికి వెళ్ళమని అడిగిన కొడుకుని, పిల్లవాడిని. అది ఉపనయనం అయిన తర్వాత కొంచెం వేదాధ్యయనం చేసిన బ్రహ్మచారిని అండి, ఆయన్ని పంపిస్తున్నాడు అక్కడికి.
2: ఓం నమ శివాయ. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
3: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurveda, Madhyandina Shaka, Adhyayam 32.

అప్రదిక్షితోహాయోనాశూలేన యజతి ప్రతిష్టతి ఉత్తరం కాదేవాధమాశయ ప్రయత్సే సమావాస్యాం కో నమ భవతి.

స్వాహాకారస్య జన్మ హేరగ్ని స్వాహాకారస్య జన్మ వేద కరోతి స్వాహాకారేణ వీర్యం యథైవం విదన స్వాహాకారేణ చిత్పతి భోరాణైవాస్య హృతం భవతి సత్యాహుత్తే పురుషమృజన.

తప్రజాపజం పునఃప్రావిహత సంప్రజాపజిరబ్రవీన్ జాయస్వేన సింహాగభేషమభిజమిష్యైతేభ్రమే వేషకృంభో జాతాదిత్యబ్రవీత్ సభేషద్భాగభేషమభ్యజ

ప్రసన్నో భోష్యంతే సాగమేవ్యం జుహవన్నే సాధర్మస్యమిత్యబ్రవీన్ తస్మాదగ్నే రాజమూయతే సూర్యాయ ప్రాతః.

సూర్యాయ ప్రాత ప్రజాయంతే అన్నా ప్రతిష్టంతే జ్యోతిన దాయతే ఉదిర ప్రాతర్జ్యోతి సేపదేన తిష్టతి ప్రజాపతిరకామయత ప్రజాహేతే సేతరగ్నిహోత్రం మిథునమ పశ్యతేర్జేన జుహోగోత్సాన్యతే సోష్ఠే మన్యే తదోహైర ప్రాజాయత ఎత్తం విషదూర్యేణోత్రం జుస్మతి హైవజాయతే అసోయసాదివా ప్రజాన్యే సాదృగేపదే అసో కల్వాహ కష్టపుణ్యోగృహేవసరన్యకుంగాదయన్యన్న ఉభౌ వాదృతేతి కవ్యం వాయం ప్రవిశతి తస్మాదగ్గోరాన్నం దృశే సంపద్యే ఉద్యంతం వాక్షమగ్ఞర సమాన

ఖండ్యోహస్వాహేష్ణసాలకుంభోతవ్యం ప్రాతః అదే సమదం దాని ఖండ్యోధరి

అజగత్యాగం సమితి ద్వితీయ రామాజుంజోతి హైద్వే సమితాపాద్యాసమిషమత్మే జనగే ఏకాగం సమిత అసరగ

0: ప్రతిష్టాపయతి.
1: ఓం
2: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.

తస్వాజాపత్యం సన్నివాసే రోషధీనాం యద్వితీయం తస్తిరణాం యత్రాశ్నాదే సద్గర్భానాం తస్మాద్గర్భా అనశ్నంతో వర్ధంతే యదాజామతే సన్మనుష్యానాం పురంపరిజాపత్యాజామతే ఆత్మనవపరపేక్షాయ కర్మేణ నిర్భయే చిత్తపరి

బ్రహ్మవాదినాపదంతే అగ్నిహోత్రప్రాయణాయజ్ఞానా ఇంద్రాయమగ్నిహోత్రమిషే తత్సో వా అగ్నిహోత్రస్య ప్రాయణం అగ్నిహోత్రై యజ్ఞానానాం సత్యం అంతరిక్షమాగ్నేయేర్ధం ద్రౌదహరిద్ధాం యజ్ఞామప్రోక్షణయ ఓషదయోపరి పరస్పదయజ్ఞ విజఃపరిగణ ఆదిత్యోయోగ యజమాన పశు సముద్రోపవృత సంవత్సరత్మకాకార కర్మాదాహిలాజ్ఞే సర్వమేవ దృశ్యం దత్తం భవతి చిత్సాయుంజుహోతి రాత్రిదేవతైన దక్షిణ్యాం కురుతే ప్రాతః అహదేవతైన దక్షిణ్యం కురుతే ప్రచోదాగే కారక్షిణా శ్రావంతో దేవాహుతపాదన్ పరాభవన్ సేదరగ్నిహోత్రం దత్తస్యేవ సమపదాగాజుభవ అగ్నిహోత్రం వై దేవాగ్రహాణాన్నిష్క్రియమ పశ్యంతి యత్సాగంజుహోతి రాత్రిదాయమద్భుతాజ్యాయమానస్యాపరాభావాయ యత్రాతన్నయవద్భుతాజ్యాయమానస్యాపరాభావాయ యత్రోష్ణాగే భుజమేవ పశుగామస్య ఏతద్వా అగ్నిహోత్రం మిథునాం హరేవం వేద ప్రజలాపదం మిథునే

దేవశూనాగం రూపం రూపేణైవాత్మే ఋతూనవరుంధే పశుమాహే అభవతి శ్రద్ధేయం దివ్యకామస్య ఇంద్రియం వైపతి ఇంద్రియాద్య భవతి గ్రామకామస్య ఊషాయే మనుష్యా భాగభేదేనైవాత్మీర్ధాతారణవరుంధే గ్రామ్యే భవతి హే జ్ఞోగా సదోన్నహతేక్షరకుమసంతరం ఉపదేవహరతే అంతరిక్షం వామదేవ్యం వామదేవ్యేతవర్ణ శర్జవతే షక్షరం బృహత్ బృహతేషవర్ణ.

ప్రజాపతిరేతాన్మన్మేజాయతే అయమజలక్ష్మే జాగతాన్నాభో ప్రాణానామగ్నే వాయు చక్షుషాదిత్యేతాగౌరేవైషిజాయంత మమ హుతాదయమేతి హే ప్రజాపతి పశ్చమాయన్ సహాదిత్యోమ్రవేదోషదా కన్నమే కస్ైపోజ ప్రజాపతిరే ప్రాణానామహమిత్యే తనువా అహమితి భాగవ కర్షుషోపనిత్యాదిత్య ప్రాణానామహౌషే సత్య హుతాదయేతి అగ్ని

ప్రాణాపానాభ్యామేవాగ్నికం సమర్పయతి సంశర్షక ప్రాణాపానాభ్యాహం భవతి ఏవం వేద సౌవాయవద్వహే హనుమాభజతమితి శరేరకారివ పచ్చే విష్ణు

ప్రజాపతిమయ్యావర్తత సమర్చే సోమాదిత్యమాత్మనిగమ్యేకర్మత్వర్తత తమర్చ్యవకాశే అవమర్చయ్యేది హేదం వేద తస్మాదం విదృశ.

సత్వశుద్ధి, సౌమనస్య, ఏకాగ్ర్య, ఇంద్రియ జయ, ఆత్మదర్శన యోగ్యత్వాని చ. సత్వశుద్ధి, హీ గెయిన్స్ దిస్ దిస్ ప్రాక్టీషనర్. సి, ఐ ఆల్రెడీ సెడ్ ప్రాక్టీస్ ఆఫ్ ప్యూరిటీ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. సో విత్ ది ప్రాక్టీస్ ఆఫ్ ప్యూరిటీ ఎక్స్టర్నల్ హీ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ ఓన్ బాడీ. సో హౌ కెన్ హీ బి ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్స్ బాడీ? సో దాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఇస్ ఆల్సో కట్ ఆఫ్. నౌ బికాస్ ఆఫ్ ది ఇంటర్నల్ ప్యూరిటీ సత్వశుద్ధి, మైండ్ బికమ్స్ ప్యూర్. సౌ మనస్య, బికాస్ ఆఫ్ ప్యూరిటీ ఇస్ బికాస్ ప్యూరిటీ మీన్స్ విక్షేప, గెయినింగ్ రిలీజ్ ఫ్రమ్ ది విక్షేప స్ట్రబుల్స్ అబ్స్టకల్స్. సో బికాస్ హీస్ గెయినింగ్ హీస్ గెయిన్డ్ రిలీజ్ ఫ్రమ్ విక్షేప ఆఫ్ ది క్లిష్టాస్, హిస్ మైండ్ విల్ కమ్ పీస్ఫుల్. సో మనస్య, హ్యాపీ, ప్లసెంట్. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఏకాగ్ర్య, హిస్ మైండ్ విల్ బికమ్ ఫోకస్డ్. ఏకాగ్ర్య, సింగిల్ పాయింటెడ్ focused. And because of that, Indriya Jaya, he will gain the control over the sense organs. And because of the sense control over sense organs, he will gain Atma Darshana Yogyatvani. So he will gain the power, the Shakti to gain the self-knowledge. He will gain the Adhikaritva, he will gain the all the prerequisites, all that which is required to gain the knowledge. భవంతి ఇతి వాక్యశేష, హీ విల్ గెయిన్ దట్. దట్ ఇస్ వాట్ హౌ ఇట్ ది సూత్ర విల్ ఎండ్. శుచే సత్వశుద్ధి. సో ఇఫ్ యూ ప్రాక్టీస్ ది శుచి ప్యూరిటీ సత్వశుద్ధి, హీ విల్ గెయిన్ ది ప్యూరిటీ ఆఫ్ మైండ్. వాట్ ఎవర్ మద మాత్సరి ఎక్సెట్రా, హీ విల్ గెయిన్ ది ప్యూరిటీ ఆఫ్ మైండ్ మీన్స్ హీ విల్ గెయిన్ రిలీజ్ ఫ్రమ్ ది hatred, he will gain release from the greed, he will gain release from all the negative ideas, all the negative thoughts. And because of that, sau manasyam, since mind is full of positive thoughts, positive energy, he gains the peaceful mind, the peaceful state of mind. Tathah ekagriyam, and because of that ekagriyam, his mind is single pointer, focused. And because of that focused mind, tathah indriyaja, he is able to control the sense organs also. And because of that tatascha atmadarshana yogyatvam buddhi sattvasya bhavati, that mind which is pure, which has gained the total purity, which is only sattva guna ఉత్కృష్ట, విచ్ ది మైండ్ వేర్ ది సత్వగుణ ఇస్ ప్రిడామినెంట్, దట్ మైండ్ గెయిన్స్ ది పవర్ ఎలిజిబిలిటీ టు గెయిన్ ది నాలెడ్జ్, సెల్ఫ్ నాలెడ్జ్. ఇతి ఏతత్ శౌచ స్థైర్యాద్ ఆవిధి గమ్యత ఇది. సో దిస్ ఇస్ వాట్ హీ విల్ గెయిన్, ది యోగి విల్ గెయిన్ ఇఫ్ హీ ప్రాక్టీసెస్ ది ప్యూరిటీ, ఇఫ్ హీ ప్రాక్టీసింగ్ ది ప్యూరిఫికేషన్. సంతోషాత్ అనుత్తమ సుఖ లాభః, సంతోషాత్ అనుత్తమ సుఖ లాభః, సంతోషాత్ అనుత్తమ సుఖ లాభః. సంతోషాత్ ఇఫ్ హి ప్రాక్టీసెస్ దిస్ హ్యాపీనెస్, దెన్ అనుత్తమ సుఖ లాభః, ఇన్కంపారబుల్ ది సుఖ, ది బ్లిస్ హీ ఎక్స్పీరియన్స్ విల్ బి దట్ విచ్ కెనాట్ బి కంపేర్డ్ విత్ ఎనీథింగ్. తథా చ ఉక్తం, దట్ ఇస్ వాట్ ఇస్ సెడ్ బై ది అండ్ ది ప్రీవియస్ ఆచార్యస్ ఆల్సో. యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖం తృష్ణాక్షేసుఖస్యేతే నార్హత షోడశీంకలాం. సో దట్ విచ్ ఇస్ కామసుఖ, దట్ విచ్ ఇస్ ది బ్లిస్, ది హ్యాపీనెస్, ది జాయ్ విచ్ యూ ఎక్స్పీరియన్స్ త్రూ కామ. కామ ఇస్ నాట్ జస్ట్ సెక్స్, ఇట్ ఇస్ నాట్ జస్ట్ సెక్షువల్ డిజైర్, ఇట్ ఇస్ ఆల్సో వాట్ ఎవర్ దట్ విచ్ ఇస్ that which is desirable in the world. Kamyani vishayani iti kamma. So that desire which you have in the object of desires, it can be anything, good food, that this etc., anything. So those things, that when you gain that, whatever happiness you see, again the happiness is of three stages. Once you have desire on the object, that is one stage of happiness. Priya, moda, pramoda, it is differentiated in three categories. Priya, you have desire, because of that desire of the object you have a happiness. When you gain that object of desire, there is another happiness which is called moda. And when you experience the object of happiness which you have gained, that is called pramoda. So there is gradients, variations in happiness also. So whatever happiness you gain, priya, moda, pramoda in the world, that happiness, that joy, or yachcha divyam mahatsukham, that sukha, that happiness, that bliss which is divine because of the experience of divine objects, that also, or in the

ప్రశంసిషోదేవశ్రవిష్టమత్యం నాత్పాదన్యో మఘమన్నస్తి మరుడీతేంద్ర బ్రవీమీతే వచః త్వమింద్రాయ శాస్య రేజీషీ హవాసస్పతిః

ఇంద్రన్నామశ్రుత్యం శాకీలం వాచో యథా ఇంద్రత్రిధాతుషారాణం త్రివరుథం స్వస్తయే ఛద్దిర్యచ్ఛామఘవద్భ్యశ్చ మహ్యం చ యాపయాదిద్యుమేభ్యః శ్రాయంతకీ వాసోర్యం విశ్వేదింద్రస్య భక్షత